ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 15వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో. సమయం 5:59 దాటి 30 సెకండ్లు అవుతుంది. 6 గంటలకు హిందీలో వార్త ముఖ్యాంశాలు, తదుపరి 6:05 ఆంగ్లంలో వార్త ముఖ్యాంశాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి నిలయంలో సమయం 6:12 దాటి 20 సెకండ్లు అవుతోంది. చల్లని ఉదయపు గాలులు మనసును తాకుతూ, పక్షుల మధుర గానాలు చెవులను అలరిస్తూ, ప్రకృతి కొత్త రోజుకు స్వాగతం పలుకుతోంది. ఇలాంటి అందమైన ఈ ఉదయ వేళలో ఆ భగవంతుని స్మరించుకుంటూ మన ఈ రోజుని ఆరంభిద్దాం.

మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. ప్రాచీన చరిత్రను తనలో దాచుకున్న ఎన్నో దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయన్నమాట. వాటిలో భక్తి, పురాణం, ప్రకృతి సౌందర్యం అన్నీ ఒకే చోట కలిసిన అరుదైన పుణ్యక్షేత్రం మీనాంబరం పరుసవేది ఈశ్వరస్వామి ఆలయం. పేరు వింటుంటే చాలా కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా? మరి ఆ స్థల పురాణం కూడా అలానే ఉంటుంది. మీనాంబరం నది ఒడ్డున ప్రశాంత వాతావరణంలో వెలసిన ఈ పవిత్ర క్షేత్రం ఎన్నో విశేషాలకు నిలయమట. మరి భక్తుల కోరికలను నెరవేర్చే కరుణామూర్తిగా ఈ స్వామివారిని భక్తులు ఆరాధిస్తూనే ఉంటారు. మరి ఈ ఆలయానికి పరుసవేది అనే పేరు ఎలా వచ్చింది, ఇంకా ఈ క్షేత్రానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాము ఈరోజు క్షేత్ర దర్శినిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.

మీరు వింటున్నారు వందనం. వందనంలో మనం క్షేత్ర దర్శినిలో ఉన్నాము. మరి మీనాంబరం పరుసవేది ఈశ్వరస్వామి ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నామన్నమాట. మహబూబ్ నగర్ జిల్లా అంటే మన తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల సమీపంలో ఉన్న మీనాంబరం గ్రామం తెలంగాణలో ఉందన్నమాట. అత్యంత ప్రాచీన మరియు చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలలో ఇది కూడా ఒకటట. మరి ఈ గ్రామానికి ఆ పేరు అక్కడ ప్రవహించే మీనాంబరం వాగు కారణంగానే వచ్చింది అని చెబుతున్నారు. స్థానిక పురాణాల ప్రకారం త్రేతాయుగంలో నలచక్రవర్తి తన అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చాడట. అయితే గ్రామస్తులు ఆయనకు చేపలతో చేసిన ఆహారం అందించగా కొన్ని చేపలు తిరిగి నీటిలో పడి ప్రాణం పొంది ఈదుకుంటూ వెళ్ళిపోయాయని విశ్వసిస్తారు. కాబట్టి ఈ అద్భుత సంఘటన జరిగిన కారణంగానే ఈ ప్రాంతానికి

నీనాంబరంగా ప్రసిద్ధి పేరు వచ్చిందని మనకు కొన్ని కథనాలు చెబుతున్నాయన్నమాట. ఇక కాలక్రమేణ ఈ ప్రాంతం కాస్త పవిత్ర క్షేత్రంగా కూడా మారి భక్తుల ఆరాధన కేంద్రంగా ఎదిగిందట. మరి చారిత్రక ఆధారాల ప్రకారము మీనాంబరంలోని ప్రసిద్ధ పరుశవేద్వశ్వర ఆలయం మొదట 8వ శతాబ్దంలో జైన మతానికి చెందిన ఆలయంగా నిర్మించబడినట్లు భావిస్తున్నారట. ఇంకా ఈ ఆలయం గురించి ఇంకా మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా ఒక చక్కని గీతాన్నైతే విందాం.

గరి మగరి సరి సరి దపని మపని సరి రి మగ సరి మపరి మపని దప మగరి పమగరి మపని మపని సరి

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

మీరు వింటున్నారు వందనం. వందనంలో మనం క్షేత్ర దర్శినిలో మీనాంబరం పరుసవేది ఈశ్వరస్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇంకొక కథనాల ప్రకారము వీర కంబలుడు అనే భక్తుడు ఇక్కడ ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించి తన ఇష్టదైవమైన చెన్నకేశ్వర స్వామికి అంకితం చేశాడని పురాణ గాథలు చెబుతున్నాయన్నమాట. అయితే అక్కడికి వచ్చిన పరమశివుడు ఈ ప్రాంత సౌందర్యానికి ఆకర్షితుడై అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడని కొన్ని కథనాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఆయన పరుసవేదీశ్వరుడు అంటే స్పర్శవేదీశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడని కొంతమంది నమ్ముతారన్నమాట. ఇక పురాణాలు ఒకవైపు ఉంటే చరిత్రకారులు మరో ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నారు. దాని గురించి అయితే మాట్లాడుకుందాం గీతం తర్వాత.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి నేటి పరుసవేదేశ్వర ఆలయం మొదట శివాలయం కాకపోవచ్చని కొన్ని పురావస్తు పరిశోధనలు సూచించాయన్నమాట. అయితే జైన ఆలయం నుండి శివాలయంగా మారిందని, దేవాలయం సమీపంలో తల లేని ఒక మహావీరుని విగ్రహం లభించిందట. అలాగే కొన్ని శాసనాల ఆధారంగా చరిత్రకారులు ఈ ఆలయం మొదట జైన మతానికి చెందినదిగా భావిస్తున్నారు. దాదాపుగా 8వ శతాబ్దంలో నిర్మించబడిన జైన ఆలయం తర్వాత ఈ క్షేత్రం శైవ క్షేత్రంగా మారిందని కొంతమంది అభిప్రాయాలన్నమాట. ఇక 9వ-10వ శతాబ్దాల్లో దక్కన్ ప్రాంతాన్ని పాలించిన కృష్ణా త్రీ కాలంలో ఈ ప్రాంతం శైవ సాంప్రదాయానికి ముఖ్య కేంద్రంగా మారిందట. మరి ఇంకా మాట్లాడుకుందాం ఈ క్షేత్రం గురించి. అంతకంటే ముందుగా గీతాన్నైతే విందాం.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఈరోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలను ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, 23240853, 29550923 నెంబర్లు మరొకసారి 23240852, 23240853, 29550923 నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆచే స్వాతి శరత్. మరి మనం మాట్లాడుకుంటున్నాము మీనాంబర పుణ్యక్షేత్రం గురించి. మరి అప్పటి నుంచి అంటే పురాణాలు ఒకవైపు, చరిత్రకారులు ఒకవైపు ఉంటే అలా ఉందన్నమాట. దాదాపుగా ఈ ఆలయంలోని శాసనాల ఆధారంగా జైన ఆలయాన్ని శివాలయంగా మార్చినట్లు కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారన్నమాట. ఇంకా ఈ మార్పు వల్ల మీనాంబరం ప్రాంతం ఒక పుణ్య ముఖ్యమైన శైవ క్షేత్రంగా ఎదిగిందట. మరి ఈ ఆలయంలోని ప్రత్యేకతలు ఏంటి అని అంటే, ఇక్కడ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండడము, నల్ల గ్రానైట్తో చేసిన భారీ శివలింగము, అనేక నంది విగ్రహాలు, ఇక నంది వైపు ముఖద్వారము, లింగాన్ని నేరుగా తాకి పూజించే సాంప్రదాయము, అంతేకాకుండా శివరాత్రి సమయంలో ప్రత్యేకమైన పూజా విధానాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ పరమశివుణ్ణి తాకి పూజించే సాంప్రదాయం ఉందన్నమాట. కాబట్టి ఆ క్షేత్రాన్ని స్పర్శవేదీశ్వర ఆలయం అని పిలుస్తారట. ఇక ఈ ఆలయం మీనాంబరం నది ప్రాంతంలో ఉంది కాబట్టి గ్రామ చరిత్రలో నది పాత్ర కూడా చాలా చాలా ముఖ్యమైనదట. అంటే చెరువు నుండి వచ్చిన నీరు వాగులో ప్రవహించి తర్వాత దుందిబి నదిలో కలుస్తుంది. సో అక్కడ ఉండే పంట పొలాలకు కూడా ఈ నీరు చాలా చాలా ఉపయోగపడుతుందట. కాబట్టి మీనాంబరం చరిత్ర అనేది కేవలం ఒక గ్రామ చరిత్ర కాదు అన్నమాట. అది ఒక నది యొక్క కథ, అద్భుత పురాణ గాథ, జైన మతం నుంచి శైవ మతానికి జరిగిన మార్పు కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇవన్నీ కలిసిన తెలంగాణ వారసత్వపు ఒక అపూర్వమైన అధ్యాయము ఈ మీనాంబరం పుణ్యక్షేత్రం అన్నమాట. ఇది ఇవాల్టి క్షేత్ర దర్శినిలోని పుణ్యక్షేత్రం గురించి చెప్పుకున్నాం కదా. తదుపరి అంటే 7 గంటల నుంచి 10 గంటల వరకు బోల్డన్ని విషయాలు, విశేషాలు

మాట్లాడడానికి నేనైతే ఇక్కడే ఉంటాను. మరి మీరు కూడా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

వాకింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఆ 2 వీక్స్ తర్వాత మనమైతే ఖచ్చితంగా డైట్ ఫాలో అవుదాము. ఇలా ఎన్నో రకాలుగా అనుకుంటూనే ఉంటాము. డేస్, వీక్స్, మంత్స్ గడిచిపోతూనే ఉంటాయి. చూస్తే అప్పుడే 6 మంత్స్ అయిపోయిందా, 3 మంత్స్ అయిపోయిందా నేను అనుకొని ఏమి చేయలేదు అని అనుకుంటాము. సో ఇలాంటి బాధపడే కంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే నేను చెప్పేస్తాను. జిమ్కి వెళ్ళకుండానే ఫిట్గా ఉండడం ఎలానో ఈరోజు మాట్లాడుకుందాం. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ. మరి స్టూడియో క్లాక్లో సమయం 7:07 దాటి 30 సెకండ్లు అవుతుంది. క్షేత్రదర్శిని తర్వాత మనము ఫిట్నెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఆరోగ్యం కోసం మనము ఎన్నోసార్లు ఎన్నో చేస్తూ ఉంటాము, అంటే లైక్ జిమ్కి వెళ్తూ ఉంటాము. అది కూడా ఎలా, రేపటి నుంచి మనం ఖచ్చితంగా జిమ్కి వెళ్దాము, నెక్స్ట్ వీక్ మనం

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఎస్, మరి ఫిట్నెస్ అనగానే జిమ్లో డైట్లు లేకపోతే వాకింగ్ యోగా ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటాయి కదా, అండ్ క్యాలరీస్ ఎన్ని క్యాలరీస్ తింటున్నామో ఎంత డైట్ చేస్తున్నామో ఇవన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ కాకుండా ఈరోజు ఫిట్నెస్ గురించి ఒక డిఫరెంట్ యాంగిల్లో మాట్లాడుకుందాము. మనం డైలీ చేసే అంటే మన డైలీ రొటీన్లో దాగి ఉన్న ఫిట్నెస్ రహస్యాల గురించి మనం మాట్లాడుకుందాం. మరి నవ్వడం నుంచి నిద్రపోవడం వరకు, మెట్లు ఎక్కడం నుంచి ఇంటి పనులు చేయడం వరకు మనం ఊహించిన ఎన్నో విషయాలు మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాయి అన్నది ఈరోజు మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా ఒక ముఖ్య గమనిక, ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలను ఇస్తారన్నమాట. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. ప్రకటన సమాప్తం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్. ఎస్, చిన్న చిన్న మనం చేసే చిన్న చిన్న అలవాట్లు కూడా ఫిట్నెస్లో పెద్ద పెద్ద పాత్రలను పోషిస్తాయంట. మరి ఎలా అని ఆలోచిస్తున్నారా? ఎస్, చిన్న చిన్న పనులే అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ మాట్లాడేటప్పుడు కాస్త కూర్చొని అలానే మాట్లాడకుండా కంటిన్యూస్గా ఎంతసేపు ఫోన్ మాట్లాడితే అంతసేపు వాక్ చేయడము, స్టెప్స్ ఎక్కడము దిగడము, అండ్ ఇంటి పనులు చిన్న చిన్న పనులు చేయడము, గార్డెనింగ్ చేయడము. అంటే జిమ్లో మనము ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేసినా సరే మిగతా డే అంతా కూర్చోకుండా, అంటే కూర్చోకుండా ఏదో ఒకటి కాస్త యాక్టివ్గా లేకపోతే కొంచెం చురుకుగా పని చేస్తూ ఉన్నట్లయితే అది చాలా బాగుంటుందన్నమాట. సో దీన్ని NEAT అంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అని అంటారట. అంటే ఇది కూడా ఎక్సర్సైజ్లో ఒక చిన్న భాగం లాంటిదన్నమాట. నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అంటే ఇదే అన్నమాట. చిన్న చిన్న పనులు మనం చేస్తూ ఉండాలి. ఇంకా ఫిట్నెస్ గురించి మనం మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది కలేజా మూవీ నుంచి, సదాశివ సన్యాసి అంటూ.

0: FM Rainbow 101.9, musically yours.
1: ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము ఫిట్నెస్ గురించి. మరి ఇప్పుడు ట్రెండ్లో ఉన్న ఫిట్నెస్ అంటే ఇలాంటి వాటిలో మనము చిన్న చిన్న పనులు చేయడము చెప్పాను కదా, NEAT అంటే నాన్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకుంటున్నా కదా. నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్లో భాగంగా స్నాక్ ఎక్సర్సైజ్ అనేది ప్రజెంట్ ట్రెండ్లో ఉందంట. మరి ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రాచుర్యం పొందుతోంది. ఏంటి ఇది స్నాక్ ఎక్సర్సైజ్ అని అంటే, ఒకేసారి ఒక 1 అవర్ 1.5 అవర్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా చేయకుండా మార్నింగ్ ఒక 15-20 మినిట్స్, ఆఫ్టర్నూన్ ఒక 15-20 మినిట్స్, ఈవినింగ్ ఒక 20 మినిట్స్, వీలైతే నైట్ అలా బ్రేక్గా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని రోజంతా ఎక్సర్సైజ్ చేయడం అనమాట. అంటే మనకు కుదిరినప్పుడు ఒకేసారి కాకుండా ఇంటర్వెల్స్గా చేయడం అనమాట. దీన్ని స్నాక్ ఎక్సర్సైజ్ అని అంటారు. దీని నుంచి కూడా చాలా చాలా బోల్డ్ అని బెనిఫిట్స్ అయితే ఉన్నాయట. ఇక నవ్వు కూడా ఫిట్నెస్లో ఒక భాగమే అంటున్నారు చాలామంది నిపుణులు అనమాట. మనస్ఫూర్తిగా కనుక నవ్వితే మన గుండె వేగం అనేది పెరుగుతుంది, మనకు ఆటోమేటిక్గా తెలియకుండా క్యాలరీస్ అనేది కూడా బర్న్ అవుతాయి, ఇక ముఖ్యంగా స్ట్రెస్ అనేది కూడా తగ్గిపోతుంది. సో మనకు చాలా చాలా ప్లేసెస్లో లాఫ్టర్ యోగా కూడా నిర్వహిస్తూ ఉంటారనమాట. కొన్ని లాఫింగ్ క్లబ్స్ అని కూడా ఉంటాయి. అండ్ యోగా చేసేవాళ్ళు సపరేట్గా ఒక 5 మినిట్స్ దీనికోసం లాఫింగ్ టైం అనేసి కూడా పెట్టుకుంటారు. ఇలా చాలా డిఫరెంట్గా మనం చేస్తూ ఉంటాం కదా, అందులో ఇది కూడా ఒక భాగంగా ఉంటుందన్నమాట. ఇంకా బ్యాలెన్స్ ఫిట్నెస్ ఇలాంటివి ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాము. సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

స్టామినాగా బరువు తగ్గడం మాత్రమే కాకుండా బ్యాలెన్స్డ్గా, అంటే మనం ఎప్పుడు కూడా సమతుల్యంగా ఉండాలన్నమాట ఫిట్నెస్లో. మెట్లు ఎక్కేటప్పుడు జారిపోకుండా ఉండడము, లేకపోతే ఎక్కడైనా ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం వస్తుంది కదా ట్రావెలింగ్లో కానీ, లేకపోతే హాస్పిటల్స్లో ఎక్కడైనా వెయిటింగ్ టైం ఉంటుంది కదా అప్పుడు నిలబడడమా అనేది. అంటే ఒకసారిగా కాలు జారి పడిపోకుండా ఏ సిచ్యువేషన్స్లో అయినా మనం స్టామినాగా నిలబడ్డం అన్నమాట. ఇవన్నీ మన బ్యాలెన్స్ పైనే ఆధారపడి ఉంటాయి. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, నార్మల్గా కాసేపు నిల్చొని ఎక్కడైనా సరే ప్లేస్ ఉంటుంది కదా కూర్చోవచ్చు కదా అని అనుకోవచ్చు అనమాట, అలా కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ నిలబడడానికి, కూర్చోడానికి, మెట్లు ఎక్కడానికే ఇది ఇంపార్టెంట్ కాదనమాట. మన శరీరంలోని కండరాలు ఉంటాయి కదా, కళ్ళు, చెవులలోని వెస్టిబ్యులర్ సిస్టము, లేకపోతే బ్రెయిన్, ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనకు బ్యాలెన్స్ అనేది వస్తుంది. బ్యాలెన్స్ అంటే ఓన్లీ లెగ్స్కి రిలేటెడ్ కాదనమాట. సో లెగ్స్లోని మజిల్స్, ఇయర్లోని మజిల్స్, బ్రెయిన్లోని మజిల్స్, ఇవన్నీ కలిసి బ్యాలెన్స్గా ఉన్నప్పుడు, కలిసి పనిచేసినప్పుడే మనకు బ్యాలెన్స్ అనేది వస్తుందన్నమాట. కొన్ని పరిశోధనల ప్రకారము ఒక వ్యక్తి ఒక కాలు మీద కనీసము ఒక 10 సెకండ్లు, అంటే ఒంటి కాలిపైన 10 సెకండ్లు కనుక నిలబడగలిగితే కనుక అది మంచి బ్యాలెన్స్, అంటే అతనికి మంచి శారీరక సమతుల్యత ఉంది అని ఇండికేషన్ అంట. మరి ఈ బ్యాలెన్స్ అనేది తగ్గితే ఏమవుతుంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే విందాము. ట్రాక్ కంటే ముందుగా చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత ట్రాక్ అయితే విందాము.

ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము ఫిట్నెస్ గురించి. ఫిట్నెస్లో భాగంగా బ్యాలెన్స్ ఫిట్నెస్ అనేది కూడా ఇంకొక టైప్ ఉందన్నమాట. అంటే ఫిట్నెస్ అంటే బలంగా

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23340852 23340852 59552 నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. ప్రకటన సమాప్తం. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఈ బ్యాలెన్స్ ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. బ్యాలెన్స్ తగ్గితే ఏమవుతుంది అంటే, ఎక్కువగా బ్యాలెన్స్ తగ్గితే గనక మనము వాక్ చేసేటప్పుడు సడన్గా పడిపోతూ ఉంటాం అన్నమాట. పడిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కీళ్ల పైన ఒత్తిడి అనేది పెరుగుతుంది, నడకలో స్థిరత్వం అనేది తగ్గిపోతుంది. ఇక వయసు అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకు తెలియకుండానే చిన్న చిన్న ప్రమాదాలు, గాయాలు అవుతూనే ఉంటాయన్నమాట. ఒక కాలి మీద ఒక 20-30 సెకండ్స్ గనక నిలబడగలిగితే మనము చాలా బ్యాలెన్స్గా ఉన్నామని, ఇలా ఇంట్లో కొద్ది కొద్దిగా 10-15 సెకండ్స్ ట్రై చేస్తూ ఉండాలన్నమాట. అంటే బ్రష్ చేసుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒక ఒంటి కాలిపైన నిలబడినట్లయితే గనక అది మనకు

0: చాలా యూస్ఫుల్ అవుతుందట. దో అంటే గరుడాసనము, వృక్షాసనము, వీటి అంటే ఇలా వేసే ఆసనాలు కూడా కొన్ని ఉంటాయన్నమాట. ఏదైనా కావాలి అన్నప్పుడు కనుక మనము మెల్లగా మడిమ నుంచి వేళ్ల వరకు అడుగులు వేస్తూ నడవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నట్లయితే గనక మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇది ఇవాళ్ళ ఫిట్నెస్ గురించి సూపర్ టాక్స్ అన్నమాట. చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. ఇక ట్రాక్ తర్వాత వార్త ముఖ్యాంశాలు వింటారు. వార్త ముఖ్యాంశాల తర్వాత మళ్ళీ నేనైతే మాట్లాడతాను. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10 plus 2 BTech cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a Viksit Samriddh Bharat. Join Indian Navy.

0: FM Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లిన తర్వాత ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి అంతర్జాతీయ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిన్న అహ్మదాబాద్లో తొలి ప్రపంచ యోగా ఛాంపియన్షిప్ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీ మొబైల్ యుఎస్ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ను ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు నిన్న ప్రారంభించారు. ఈ టెక్నాలజీ సెంటర్ వచ్చే ఏడాది చివరి నాటికి 1000 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులపై రైతులను ముందుగానే అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. క్యూర్ ఏరియా పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు ఎల్ఐజీ హౌసింగ్ పథకాన్ని అమలు చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూములను హౌసింగ్ బోర్డు రెవెన్యూ అధికారులను గుర్తించారు. తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు నిధులు నియామకాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా వంచాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. జలాల వాటాలో రాష్ట్ర హక్కులు కాపాడడంలో ఈ రెండు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ రోజు నుంచి 7వ తేదీ వరకు హైటెక్స్లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానం ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఉదయం ప్రకటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. స్టూడియో క్లాక్లో సమయం 8:11 దాటి 13 సెకండ్లు అవుతుంది. కాస్త వాతావరణం అప్పుడప్పుడు చల్లబడినట్టుగా అనిపిస్తుంది కదా, కాస్త చిరు చిరు జల్లులతో అప్పుడప్పుడు వర్షం పడడము, కొంచెం క్లైమేట్ క్లౌడీగా అవ్వడము, అప్పుడే సడన్గా ఎండగా ఉండడము, ఇలాంటి అన్నీ చూస్తూ ఉన్నాం కదా. మరి ఈ టైంలో కూడా మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎంత అంటే సీజన్ చేంజ్ టైం అని అంటారు కదా, అది కాస్త అంటే మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఈ సీజన్ చేంజ్ టైంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే కనుక మనము కాస్త హెల్దీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

FM Rainbow 101.9. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఏఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలను ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085329550923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమము ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తోంది. ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రకటన సమాప్తం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

Yes, మీరైతే వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ మరియు స్టూడియో క్లాక్ లో సమయం 8:25 దాటి 10 సెకండ్లు అవుతుంది. మరి 8:00 8:39 అవుతుంది అని అంటే చాలు, మనకు బ్రేక్ఫాస్ట్ గురించి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అన్నమాట. కొంతమందికి అయితే మార్నింగ్ నిద్ర లేచి బ్రష్ చేయగానే బ్రేక్ఫాస్ట్ కావాలి, ఇంకొంతమందికి స్నానం చేశాక బ్రేక్ఫాస్ట్ కావాలి. ఒకవేళ ఎర్లీగా లేచినట్లయితే తెలియకుండానే చాలా ఆకలి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మార్నింగ్ తినే బ్రేక్ఫాస్టే మనకు డే అంతా ఎనర్జీని ఇస్తుందట. మరి హెల్దీ అయిన మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న బ్రేక్ఫాస్ట్ తీసుకున్నట్లయితే మనకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. సో సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం. ఎస్,

0: చిన్న కమర్షియల్ స్పాట్ అయితే విన్నాం, స్పాట్ తర్వాత సాంగ్ అయితే వినేద్దాం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం,

ఎస్, మనం మాట్లాడుకోబోతున్నాము హెల్దీ అయినా టేస్టీ అయినా ఒక సూపర్ బ్రేక్ఫాస్ట్ గురించి అనమాట. ఎస్, బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ సాంబార్ వడ పూరీ పోహా ఇలాంటివన్నీ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి కదా. సో అప్పుడప్పుడు పక్క రాష్ట్రాల రెసిపీస్ కూడా ట్రై చేయాలన్నమాట. నేను మొన్న షోలో డోక్లా చెప్పాను కదా, ఇది కూడా అలానే మహారాష్ట్రకు చెందిందనమాట. మహారాష్ట్రకు చెందిన బ్రేక్ఫాస్ట్ ఇది, చాలా చాలా చాలా చాలా హెల్దీ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. సో ఏంటి అంటే దీని పేరు థాలీ పీట్ అని అంటారు. థాలీ పీట్ అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్తో పిండిని చేసుకొని ఆ పిండితో చేస్తారనమాట. సో ఇందులో ప్రోటీన్, ఫైబర్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తాను ఆలస్యం చేయకుండా. మల్టీగ్రెయిన్ పిండి అనమాట. అంటే మనం ఏవైనా తీసుకోవచ్చు మల్టీగ్రెయిన్, అంటే మీకు నచ్చిన గ్రెయిన్స్ అన్నీ ఒకసారి వాటిని లైట్గా వేయించి గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే నార్మల్గానైనా చేసుకుంటే గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. అది ఒక 2 కప్స్ తీసుకోవాలన్నమాట. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయతో పాటు అందులో అన్నపకాయ అంటారు కదా, సోరకాయ అంటారు, బాటిల్ గార్డ్ అంటారు, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి కారం, ఉప్పు కారం మీకు సరిపడ దాని పిండిని బట్టి వేసుకోవచ్చు అన్నమాట. జీలకర్ర అండ్ వాటర్. వాటర్ ఎలా అంటే మనకు ఆ పిండిని మిక్స్ చేసుకోవడానికి వాటర్ చాలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మన తెలంగాణ ఫేమస్ డిష్ ఉంది కదా సర్వపిండి అంటాం, యాజ్ ఇట్ ఈస్ అలానే ప్రాసెస్ అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం

మల్టీగ్రెయిన్ పిండిని వాడుతున్నాము. ఆ ప్లేస్లో మనం అక్కడ బియ్యం పిండిని వాడతాం కదా, ఆ బియ్యం పిండి ప్లేస్లో మల్టీగ్రెయిన్ పిండిని వాడతామన్నమాట. సో ఇందులో శనగపప్పు, పెసరపప్పు కాస్త నానబెట్టి వేసుకున్నట్లయితే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ చూసి వేసుకోవాలి, ఆయిల్ కొద్దిగా అన్నమాట. సో ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశాను కదా, దీనిలో డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ పిండి ఒకటే తేడా ఉంటుంది. సో మనం సర్వపిండి అని అంటాము, వాళ్ళేమో థాలిపీట్ అని అంటారట. ఎస్, దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం, ఎలా చేయాలో కూడా చెప్పేస్తాను ఆలస్యం చేయకుండా. సూపర్ ట్రాక్ అయితే విందాం. ఎస్,

ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి. థాలిపీఠ్ అనమాట, ఇది మహారాష్ట్ర అల్పాహారం, అంటే మహారాష్ట్ర వాళ్ళు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట. జస్ట్ లైక్ మన తెలంగాణ సర్వపిండి ఉంటుంది కదా, దానిలానే ఉంటుంది సేమ్ అనమాట. సో ఒక ఒక పెద్ద ప్లేట్ లాంటిది తీసుకొని అందులో ఆ మల్టీగ్రెయిన్ ఆటాని వేసి అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, లేకపోతే చెప్పాను కదా అన్యపకాయ, కొత్తిమీర, మనం నానబెట్టిన శనగపప్పు, కొంచెం పెసరపప్పు, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ కోసము. అది కంపల్సరీ కాదు. అవన్నీ వేసుకొని మనము దానికి సరిపడా వాటర్, అంటే పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లిక్విడ్గా కాకుండా మీడియం, అంటే ఒక పేపర్ పైన దాన్ని ఇలా చేసుకోవడానికి వచ్చేలా నీళ్లు పోసి కలుపుకోవాలన్నమాట. కొంచెం చపాతి పిండి కంటే కొద్దిగా మెత్తగా మనం తడిపేసుకుంటే వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని ఒక ప్లాస్టిక్ షీట్ లేకపోతే ఏదైనా అరిటాకు కానీ ఏదైనా సరే కవర్ పైన కానీ, ఆయిల్ పేపర్ ఉంటుంది కదా బటర్ పేపర్, దానిపైన కానీ ఎలా అయినా సరే మన కన్వీనియంట్ ప్రకారము రొట్టెలాగా ఒత్తుకోవాలన్నమాట. అలా కాకుండా మనకు సపరేట్గా బౌల్స్ కూడా దొరుకుతాయన్నమాట, సర్వపిండి చేసుకోవడానికి గిన్నెలు అనేవి దొరుకుతాయన్నమాట, ఎడ్జెస్ కొంచెం పెద్దగా ఉండి వాటిలో కూడా వీటిని చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని మంచిగా ఇలా రొట్టెలాగా చేసిన తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ చేయాలి, ఎందుకు అంటే మొత్తము ఈక్వల్గా మొత్తం కాలడానికన్నమాట. సో వేడివేడి పెంక పైన కొద్దిగా లైట్గా ఆయిల్ స్ప్రే చేసి దీన్ని వేసి రెండు వైపులా మంచి రోస్ట్ అయ్యేలా కాల్చుకున్నట్లయితే గనక హెల్దీ అండ్ టేస్టీ థాలి పీట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఎస్, మరి దీన్ని ఎలా తింటారు, దీని న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, దీన్ని తినడం వల్ల ఏం బెనిఫిట్స్ అని డౌట్ వచ్చేస్తుంది కదా, దాన్ని కూడా క్లారిఫై చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయా.

0: మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
1: ఎస్, మరి మహారాష్ట్ర రెసిపీ అయిన థాలిపీట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ఉండే న్యూట్రిషియన్ వాల్యూస్ ఏంటి అనేసి, ఇది ఎక్కువగా అంటే ఫార్మర్స్ పొలాలకు వెళ్ళి పన్నులకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా దీన్ని తీసుకుంటూ ఉంటారంట. ఎందుకంటే ఇందులో చాలా రకాల మల్టీగ్రెయిన్స్ ఉంటాయి కదా, అవన్నీ డే అంతా ఎనర్జెటిక్గా ఉండడానికి యూజ్ అవుతుంది అని వాళ్ళు ఎక్కువగా దీన్ని తింటూ ఉంటారట. సో ఒక సుమారు 100 గ్రాముల ఉండే ఒక రోటీ ఉంటుంది కదా, అందులో పోషక విలువలు ఎలా ఉంటాయంటే క్యాలరీస్ వచ్చేసి 220 to 280 కిలో క్యాలరీస్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీను, ఫ్యాట్, ఫైబరు, కాల్షియము, ఐరన్, పొటాషియము, ఇవన్నీ ఇందులో ఉంటాయన్నమాట. మరి దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఇందులో ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే హై ఫైబర్ ఫుడ్ అంట ఇది. అంతేకాకుండా వెయిట్ లాస్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే అందులో మోస్ట్లీ మనం అన్ని గ్రెయిన్సే వాడుతున్నాం కాబట్టి. ఇక వివిధ పప్పులు ధాన్యాల వల్ల మనకు ప్రోటీన్ అనేది వస్తుంది, మన మజిల్స్కి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది, మంచి ప్రోటీన్ సోర్స్ ఉంది కాబట్టి. అంతేకాకుండా తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుందన్నమాట, రక్తంలో చక్కెర ఒక్కసారిగా పడిపోకుండా ఉండాలి అంటే ఇది సహాయపడుతుందట. ఇక మినరల్స్ అనేవి కూడా పుష్కలంగా ఉంటాయి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. సో దీన్ని ఎలా తీసుకుంటే టేస్టీగా ఉంటుంది అన్నది కూడా చెప్పేస్తాను ఈ సాంగ్ తర్వాత. ఎస్,

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవన వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324082 2324085329550923 నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఇది ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తోంది. ప్రకటన సమాప్తం. ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము ఈ థాళిపీట్ గురించి. దీన్ని ఎలా తినాలి అదైతే కాల్చేసుకున్నాము, కాల్చి చేసేసుకొని పక్కన పెట్టాము. మరి దాన్ని దేంతో తింటే టేస్టీగా ఉంటుంది, ఎలా తింటే హెల్దీగా ఉంటుంది, ఎలా తినకూడదు అని కూడా చెప్పేస్తానన్నమాట. సో ముఖ్యంగా దీనికి కాంబినేషన్, బెస్ట్ కాంబినేషన్ అయితే కర్డ్ అండ్ వెన్న. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వెన్న ఉంటుంది కదా, మిగడంతా తీసి పెట్టి

చాలా రోజుల నుంచి దాచిపెట్టి వెన్న తీసుకుంటాము. ఆ వెన్నతో దీన్ని కనుక తింటే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. బట్ క్యాలరీస్ ఎక్కువ అవుతాయి, డైటింగ్లో ఉండా అంటాను ఇవన్నీ అనుకునే వాళ్ళు వెన్నకి బదులుగా పెరుగు. పెరుగు అయితే మనకు కాస్త ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట. దీన్ని పెరుగుతో తింటే కూడా టేస్టీగా ఉంటుంది. నెయ్యితో తినొచ్చు, పెరుగుతో తినొచ్చు, లేకపోతే ఏదైనా పుదీనా చట్నీ ఉంటుంది కదా, పుదీనా చట్నీ, ఆనియన్ చట్నీ, ఇలా వీటన్నింటితో తినొచ్చు అనమాట. ఇందులో కావాలి అని అంటే కనుక మనం కాస్త కొత్తిమీర లేకపోతే మెంతి కూర, ఏదైనా ఆకుకూర కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇంకాస్త విటమిన్స్ అనేది మనకు యాడ్ అవుతుంది. సో అప్పుడు ఇంకా హెల్దీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది మల్టీగ్రెయిన్ పిజ్జా ఆఫ్ మహారాష్ట్ర అని దీనికి పేరంట. సో థాలిపీఠ్ని చాలా మంది అక్కడ ఉండేవాళ్ళు మల్టీగ్రెయిన్ పిజ్జా ఆఫ్ మహారాష్ట్ర అని పిలుస్తూ ఉంటారట. ఎందుకు అలా పిలుస్తారు అంటే ఇందులో చాలా రకాల పప్పు ధాన్యాలు, కూరగాయలు, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, అన్నీ ఒకటేసారి ఇందులో ఉంది కాబట్టి దీన్ని అలా పిలుస్తారు. ఇది ఇవాళ సూపర్ హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. మరి మీరు కూడా ఏదైనా నేను చెప్పిన రెసిపీ కనుక ట్రై చేసినట్లయితే నాకు మెసేజ్ పెట్టండి. మీరు మెసేజ్ చేయాలి అనుకుంటే 9140232342 ఈ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. సో బీవీరావు గారు అయితే గుడ్ మార్నింగ్ స్వాతి గారు అని మెసేజ్ చేశారు. మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్ మెసేజెస్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా నేను హ్యాపీ హ్యాపీ మార్నింగ్ అని చెప్పేస్తుంది మీ ఆర్జీ స్వాతి శరత్. స్టూడియో క్లాక్లో సమయం 8:54 దాటి 50 సెకండ్లు అవుతుంది. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. మరి ట్రాక్ తర్వాత 9 గంటలకు వార్తా ముఖ్యాంశాల అనంతరం మళ్ళీ సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మాట్లాడుకుందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవ పర్యావరణ వ్యవస్థలు కాపాడడంపై అవగాహన కల్పించేందుకు యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమంలో భాగంగా 1973 నుంచి ప్రతి ఏటా జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో భూసేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. భూసేకరణ పూర్తి చేసే విషయంలో సంబంధిత జిల్లాల కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ జిల్లాల వారీగా పంటల ప్రణాళిక సిద్ధం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. దీని ప్రకారం రైతులకు తక్కువ నీటితో సాగు చేయగల, వర్షాభావాన్ని తట్టుకునే పంటలు, ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై గ్రామ సభల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రపంచ స్థాయి అత్యాధునిక వసతులతో అభివృద్ది చేసిన చర్లపల్లి టెర్మినల్ నేడు నిత్యం వేలాది మంది ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందిస్తోందని కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత సేవలు అందించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సమయం ఆదా అవుతోందన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. జపాన్లోని కకామెగాహార హాకీ స్టేడియంలో ఈవేళ జరిగే పురుషుల అండర్ 18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. మహిళల అండర్ 18 ఏషియా కప్లో గ్రూప్ దశలో అజయంగా నిలిచిన భారత జట్టు సెమీఫైనల్కి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఇవాటి నుంచి 7వ తేదీ వరకు హైటెక్స్లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్సి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలను ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ 040 యాడ్ చేసి 2324085 2324085329550923 నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తోంది. ఇది ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. ప్రకటన సమాప్తం.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: FM Rainbow 101.9.

Yes, Acharya Movie నుంచి హారిక నారాయణ్ అండ్ సాహితి చాగంటి పాడిన సూపర్ సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు వందనం, నేను మీ ఆచే స్వాతి శరత్ మరి స్టూడియో క్లాక్లో టైం 9 అవర్స్ క్రాస్ అయ్యి, 9 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అవుతుందన్నమాట. అందరూ చాలా హడావిడి హడావిడిగా రష్ రష్గా మీ మీ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు కదా. సో వెళ్ళే టైంలో మనం చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అంటే మన థింగ్స్ మనం ఏవైతే తీసుకెళ్ళాలి బయటకి అని అనుకుంటున్నామో వాటిని ముందుగానే ముందు రోజే కాస్త జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ టైం కేటాయించి ఏమేం వస్తువులు కావాలి అని మనం సర్దేసుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఎస్, ఇంకా కొన్ని డేస్లో మనకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఒక ఆల్మోస్ట్ ఒక 1 వీకే టైం ఉంది. ఈ 1 వీక్ నుంచే మనం ఆ ప్రకారం కూడా ప్లాన్ చేసుకుంటే, అంటే ఇంకా రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయింది అన్నలాగా మనము నిద్రలు ఇవ్వడమో, పిల్లలకి టైం టేబుల్ అలవాటు చేయడమో ఇలాంటివన్నీ చేసినట్లయితే మనకు హ్యాపీగా ఉంటుంది, వాళ్లకు కూడా హ్యాపీగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదన్నమాట. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగుల మాయా. మరి ఈరోజు ఏంటి స్పెషల్ అని అంటే, మీ అందరికీ తెలుసు మార్నింగ్ నుంచి కూడా నేను అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నాను. 11 o'clock నుంచి 12 o'clock వరకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అని. ఎస్, ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనమాట. నేచర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు ఆ డౌటే రాకూడదు మనకు కదా. ఎందుకు అని అంటే, నేచర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మన సృష్టి ఆరంభం నుంచి ప్రళయ కాలం వరకు మన యొక్క మనుగడ మొత్తం ప్రకృతిపైనే ఆధారపడి ఉంటుంది కదా. మరి ప్రకృతి అంటే ఈ నేచర్ అనేది మనకు పచ్చగా ఎప్పుడు మంచిగా ఉంటేనే కూడా మనకు మన లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మనిషి ప్రకృతిని సృష్టించలేదు, కానీ ప్రకృతి లేకుండా మనిషి ఒక్కరోజు కూడా జీవించలేడు. ఈ మాట పర్యావరణం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది కదా. అంటే ఈ మాట గనక మీరు చూసినట్లయితే, మనిషి ప్రకృతిని సృష్టించలేదు, కానీ ప్రకృతి లేకుండా మనిషి మాత్రం ఒక్కరోజు కూడా ఉండలేడు. అసలు ఎంత మీనింగ్ ఉంది ఈ మాటలో కదా. సో ఈరోజు ఎన్విరాన్మెంట్ డే కాబట్టి ఎన్విరాన్మెంట్ డే గురించి కొన్ని విషయాలైతే మనం మాట్లాడుకుందాము. అందుకంటే ముందుగా ఒక సూపర్ ట్రాక్ అయితే విందాం, ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగుల మాయం. స్టూడియో క్లాక్ లో టైం 9 గంటలు దాటి 27 నిమిషాలు దాటి 50 సెకండ్లు అవుతుంది. మరి మనం మాట్లాడుకుంటున్నాం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే గురించి. 1972లో యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో స్వీడన్ రాజధాని అయిన స్టాక్హోమ్తో పర్యావరణంపై ఒక అంతర్జాతీయ సదస్సు అక్కడ నిర్వహించారట. మరి ఆ సమావేశానికి ప్రపంచ దేశాలు అందరూ వచ్చారన్నమాట. సో అక్కడ పర్యావరణ పరిరక్షణపై ఒక కొత్త దిశను చూపించి అక్కడ కొన్ని డిస్కషన్స్ జరిగాయన్నమాట. సో ఆ మీటింగ్ యొక్క మెమొరీకి, అంటే ఆ మీటింగ్ చాలా సక్సెస్ అవ్వడము, అక్కడ జరిగిన సన్నివేశాలు అన్నింటికి గుర్తుగా 5 జూన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రకటించారట. ఇక 1974లో మొదటిసారి ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్తో, డిఫరెంట్ డిఫరెంట్ థీమ్తో డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకోవడం, అంటే ఎన్విరాన్మెంట్కి మనము ఎలా కేర్ఫుల్గా ఉండాలి, ఎలా కాపాడుకోవాలి, ఫ్యూచరిస్టిక్గా మనకు కావాలి అంటే దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఒకవేళ ఎన్విరాన్మెంట్ పాడైపోతే ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ

0: థిమాటికల్గా వాళ్ళు చూపించేవాళ్ళు అనమాట. సో ఈ ఎన్విరాన్మెంట్ గురించి ఇంకొన్ని విషయాలైతే నేను మీకు చెప్పేస్తాను. సో సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది, ట్రాక్ కంటే ముందుగా చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వచ్చేస్తుంది, స్పాట్ తర్వాత ట్రాక్ వినేద్దాం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: FM Rainbow 101.9.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలను ఇస్తారు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు ఎస్టిడి కోడ్ 040 జత చేసి 23240852 23240853 29550923 నెంబర్లు మరొకసారి 23240852 23240853 29550923 నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తోంది. ప్రకటన సమాప్తం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా. మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. మన చుట్టూ ఉన్న సహజ మరియు కృత్రిమంగా ఉండే పర్యావరణం ఏంటి అంటే గాలి, నీరు, నేల, అడవులు, పర్వతాలు, నదులు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు, ఇవన్నీ అందులో భాగం కదా. మరి ఇవన్నీ బ్యాలెన్స్గా అంటే ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడే మన జీవరాశులు ఆరోగ్యంగా ఉంటాం. మనము మనం కానీ మన ఇంకా కొన్ని జీవరాశులు ఏవైనా సరే, అనిమల్స్ అయినా బర్డ్స్ అయినా ఏవైనా సరే, పర్యావరణం అనేది ప్రాపర్గా ఉన్నప్పుడే అవి కూడా బాగుంటాయన్నమాట. సో ప్రజెంట్ పర్యావరణ పరంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అని అంటే క్లైమేట్లో వచ్చే చేంజెస్ అన్నమాట. భూమి యొక్క ఉష్ణోగ్రత క్రమక్రమంగా పెరుగుతుంది, అందుకే మనకు ఇయర్ ఎండలు కూడా చాలా లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ విపరీతంగా ఉన్నాయన్నమాట. అధిక వేడి తరంగాలు, లేకపోతే వరదలు, కరువు, తుఫానులు ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకా అడవులను నరికివేయడం వల్ల కూడా అంటే ఆక్సిజన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది మనకు అడవులు ప్రాపర్గా లేకపోతే. ఇంకా అడవిలో ఉండే జంతువులు ఉంటాయి కదా, వాటికి నివాసానికి కూడా చాలా ప్రాబ్లం అయిపోయి అవి కూడా నశించిపోతూ ఉంటాయి. అది ఇవన్నీ తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. వర్షపాతం అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఏమవుతుంది అన్న దాని గురించి అయితే నేను చెప్తాను. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: FM Rainbow 101.9.

ఎస్, మరి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నీటి కాలుష్యం ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థాలు ఉంటాయి కదా, ప్లాస్టిక్ కానీ లేకపోతే ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాటర్లో మిక్స్ అయిపోయి వాటర్లో ఉండే జంతువులు, చేపలు లేకపోతే వాటర్లో ఉండే జీవరాశులు, జలరాశులు ఉంటాయి కదా, వాటన్నింటికి చాలా చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. సో మనకు చెట్లు అనేది భూమికి ఊపిరితిత్తుల లాంటివి. ఈ చెట్లను మనం ఎప్పటికప్పుడు నరికేసుకుంటూ వెళ్తే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని మనందరికీ తెలుసు. కాబట్టి అలా కాకుండా మన జీవన విధానం కానీ మనం కానీ ప్రాపర్గా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక చెట్టు నాటడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రపంచంలో కోట్లాది జంతు వృక్ష జాతులు ఉన్నాయి. ప్రతి జీవి ప్రకృతి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుందన్నమాట, ప్రతి ఒక్క జీవి కూడా. కాబట్టి ప్రతి ఒక్క జీవి ఈ జీవరాశి పైన ముఖ్యం, కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు మనం కాపాడుతూనే ఉండటం మన బాధ్యత అన్నమాట. ఏమంటారు? ఎస్, సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

0: Yes, welcome back. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ. మరి నేనైతే బై బై చెప్పేసి టైం వచ్చేసింది. మీరు మాత్రం ఎన్విరాన్మెంట్ని మీకు వీలైనంత వరకు కాపాడండి. అంటే మనవంతు మనం చేస్తూ ఉంటే మనల్ని చూసి పక్క వాళ్ళు కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. సో వీలైనంత వరకు మనకెంత చేయగలిగితే అంత చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి నేను బాయ్ బాయ్ చెప్పాలి అంటే నెక్స్ట్ వాళ్ళు కూడా రావాలి కదా. అయితే ప్రీతి అలా వాక్ చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వస్తూ ఉంటే ఏంటి ఇలా ఆ తెగ అంటే ఫోన్ స్క్రోల్ చేస్తుంది, చూస్తుంది, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డాన్స్ చేస్తుంది, ఏంటి ప్రీతి అని అడిగేశాను అనమాట. హాయ్ ప్రీతి.
1: హలో స్వాతి గారు, ఎలా ఉన్నారు మీరు?
0: సూపర్. మీరు ఎలా ఉన్నారు?
1: నేను సూపర్ కంటే ఊపర్.
0: ఓఫో, ఏంటి మీరు ఫోన్ తెగ స్క్రోల్ చేస్తున్నారు, ఫోన్ లో అంత జోష్ గా ఉన్నారు, రీజన్ ఏంటి?
1: రేడియో వింటున్నాను.
0: రేడియోనా? ఫోన్ లో రేడియో? ఓఫో, ఎలా వింటున్నారు?
1: అరే మీకు తెలియదా?
0: నో.
1: అరే మన న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంది కదా.
0: ఓ సారీ, ఐ ఫర్గాట్, మన న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో నా షో వింటూ వస్తున్నారా మీరు?
1: మీకు ఇక్కడ చూస్తూ నేను మీ షో రేడియో మీద వింటున్నాను.
0: ఓకే, సూపర్ సూపర్. ఎస్, మరి మీరు కూడా రేడియో వినాలి అని అనుకుంటే గనక చాలా చాలా ఈజీ సింపుల్ వే అనమాట. ప్లేస్టోర్ లోకి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అనేది ఉంటుంది అనమాట. ఆ యాప్ లో లైవ్ రేడియో అనేది లెఫ్ట్ సైడ్ పైన టాప్ లో ఉంటుంది. ఆ లైవ్ రేడియోలో నెక్స్ట్ ఏం చేయాలి
1: మీరు? అది మనకు ఏ ఛానల్ కావాలి సెర్చ్ చేయాలి. ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: yes, నేను కూడా ఇప్పుడు ఇన్స్టాల్ చేసి ఉంచేసానమాట. ఇంకా నేను ఏం చేస్తానంటే ఎవరీ ఫోన్స్ కనిపించినా ఇన్స్టాల్ చేసేసి ఆ ఎఫ్ఎం రెయిన్బో అనేది ఫేవరెట్స్ లో పెట్టేస్తానమాట.
1: చాలా మంచి పని. ఇప్పుడు నేను కూడా అదే చేస్తాను.
0: ఎస్, నేను మీకు మంచి టిప్ ఇచ్చాను కదా, ఫాలో అయిపోండి. ఎస్, మీరు కూడా అంటే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని లైవ్ రేడియోలో ఎఫ్ఎం రెయిన్బో అని ఉంటుంది అనమాట, దాన్ని ఫేవరెట్స్ లో పెట్టుకున్నట్లయితే మీకు టాప్ లోనే కనిపించేస్తుంది యాప్ ఓపెన్ చేయగానే. సో ఇట్స్ ఈజీ టు లిసన్ అనమాట. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేనైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ప్రీతి మీకోసం సూపర్ ట్రాక్స్ తో అయితే రెడీగా ఉంది. బై బై.
1: yes, దోస్తో, మిలేంగే బిల్కుల్ అభి, నమస్తే, హలో, ఆదాబ్ మే.
0: yes, మరి 10 గంటలకు వార్త ముఖ్యాంశాలు వింటారు. వార్త ముఖ్యాంశాల అనంతరం ప్రీతి అయితే షో చేసేస్తుంది. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, సుస్థిర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లడం పట్ల ఉన్న నిబద్ధతను ఈరోజు పునరుద్ఘాటిస్తుందని సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహన వినియోగం, గ్రీన్ ఎనర్జీ దిశగా సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, అర్బన్ పార్కులు, చెరువుల పునరుద్ధరణతో హైదరాబాద్ నగరాన్ని నెట్ జీరో సిటీగా మార్చే లక్ష్యాలతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వితీయ సర్సంఘ్ చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. సాంస్కృతిక జాతీయవాదానికి బలమైన సైద్ధాంతిక పునాదిని ఆయన అందించారని, దేశ నిర్మాణంలో సేవను అత్యంత ప్రతిష్టాత్మకమైన శక్తిగా స్థాపించారని అమిత్ షా తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6% నుంచి 7.5% పెంచిందని రెవెన్యూ మంత్రి విమర్శించారు. ప్రజలపై భారం పడకుండా వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్దతిలో భూముల విలువలను సవరించామని మంత్రి చెప్పారు. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతికత, ఇంజనీరింగ్, జీవ విజ్ఞానాల ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులను ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్దిదారులకు సరుకులు అందిస్తామని మహిళా శిశు సంక్షేమ విభాగం తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళం తాకాయి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా వంచాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: FM Rainbow 101.9
1: और साथ ही आकाशवाणी की उसी FM Rainbow 101.9 पर अब बारी एक अहम जानकारी की।
2: బాబూ, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
3: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
2: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: मेरे साथ आ स्टूडियो में, मैं अकेली नहीं हूं, कोई और भी हैं। जाना चाहेंगे? नहीं, तो ठीक है, छोड़ दीजिए, कोई बात नहीं। आप तो हैं ही मेरे साथ, पर साथ ही आप स्टूडियो में नहीं हैं। हाँ, मैं स्टूडियो की बात कर रही हूँ, तो मेरे साथ स्टूडियो में है ऐश्वर्या जी, आरजे ऐश्वर्या। वेलकम आरजे ऐश्वर्या जी।
1: हेलो हेलो प्रीति,
0: सो हाउ आर यू?
1: आई एम सो गुड, हाउ आर यू?
0: आई एम एज सेड सुपर से भी ऊपर। तो चलिए साथियों, ऐश्वर्या जी ना कुछ एक विशेष अनाउंसमेंट आप सभी के लिए बताना चाह रही हैं, तो पहले वो सुन लेते हैं, फिर आपसे मिलेंगे।
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ప్రకటన సమాప్తం.
0: తో సాథియో, సునా ఆప్నే, आज विश्व पर्यावरण दिवस है और उसी के संदर्भ में ये एक स्पेशल प्रोग्राम होने वाला है, तो इसमें आप कॉल कर सकते हैं. जैसे अभी ऐश्वर्या जी ने नंबर्स बताए. ऐश्वर्या जी, विल यू रिपीट द नंबर्स वंस अगेन?
1: या सो द नंबर्स आर STD कोड 0040 ऐड चेसी 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.
0: ఓకే, మీరు మళ్ళీ అక్కడ కాల్ చేయండి, కానీ అప్పుడు వరకు మనం ఇక్కడ మాట్లాడదాం. సాథియో, ఈ పర్యావరణ కే బారే మే జబ్ హమ్ బాత్ కర్తే హై, ఔర్ పానీ జో హై వో భీ పర్యావరణ కా ముఖ్య హిస్సా హై. పానీ కేవల్ పర్యావరణ కా హీ నహీ బల్కి హమారా, హమారే శరీర్ కా, హమారే జీవన్ కా భీ ముఖ్య హిస్సా హై, హై నా? తో సాథియో, జైసే మేనే ఆప్కో బతాయా కి పానీ నా పాచన్ మే భీ సహాయక హై. జీ హాన్, భోజన్ కో పచానే, ఎంజైమ్స్ యాక్టివేట్ కర్నే ఔర్ కబ్జ్ సే రాహత్ మే పానీ కి అహమ్ భూమికా హోతీ హై. इसके अलावा पानी ना तापमान संतुलन भी करता है हमारे शरीर का. जी हाँ, पसीने के रूप में शरीर को ठंडा रखता है. इतना ही नहीं, पानी आपकी त्वचा का भी संरक्षक है, जो सभी को चमकदार त्वचा भी देता है. यदि आप पर्याप्त पानी पीते हैं तो आपकी त्वचा को हाइड्रेट रखता है और झुर्रियों से बचाता है. भाई ये यदि ये तो वैसे सभी को चाहिए, है ना? तो इसके लिए पानी का उपयोग करना बहुत ज़्यादा आवश्यक है. और इसके अलावा पानी ना मस्तिष्क को सुचारू रूप से कार्य करने में भी, उसको चलाने में भी पानी की आवश्यकता होती है. बताया जाता है कि दिमाग का ना लगभग लगभग 80% हिस्सा जो है वो पानी है. और पानी की कमी से चिड़चिड़ापन, थकान और ध्यान केंद्रित करने में समस्याएँ होती हैं. पानी पर्याप्त मात्रा में पीना है, ये तो हम सभी जानते हैं, पर पानी पीने का सही समय क्या है ये जानना आवश्यक है, है ना? वैसे तो हमें जब प्यास लगे तब हम पानी पीते हैं, परंतु हेल्थ एक्सपर्ट्स जो बताते हैं वो मैं आपके साथ साझा करूंगी. पर फिलहाल आप ही में से आप ही की फरमाइश इस प्यारे से गीत के बाद. भाई साथियों, बात जब पर्यावरण दिवस की चल ही रही है तो चलिए एक प्यारा सा पर्यावरण पर आधारित गीत भी सुन लेते हैं.
2: ऊपर वाले ने अपनी मोहब्बत के सदके में हम सब के लिए ये धरती बनाई थी, पर मोहब्बत के दुश्मनों ने इस पर लकीरें खींच के सरहदें बना दी. मैं जानता हूं वो लोग तुम्हें इस पार नहीं आने देंगे, मगर ये पवन जो तुम्हारे यहां से होकर आई है तुम्हें छू कर आई होगी. मैं इसे सांस बनाकर अपने सीने में भर लूंगा.
3: ये नदियां जिस पर झुककर तुम पानी पिया करते हो, मैं इसके पानी से अपने प्यासे होंठों को भिगो लूंगी, समझूंगी

0: FM Rainbow 101.9
1: और साथियों आकाशवाणी के उसी FM Rainbow 101.9 पर अब बारी एक अहम जानकारी की।
0: FM Rainbow 101.9
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: 101.9 और साथियों आकाशवाणी के उसी एफएम रेनबो 101.9 पर आप सुन रहे हैं आपका अपना प्रोग्राम नमस्ते हेलो आदाब। और यहाँ पर हम जी हाँ पुनः ऐश्वर्या जी को देते हैं जो कुछ अहम जानकारी आप तक पहुँचाएगी। ओवर टू ऐश्वर्या जी।
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ప్రకటన సమాప్తం.
0: तो साथियों सुना ना आपने विश्व पर्यावरण दिवस के अवसर पर पच्चने चटलू प्रगति की मेटलू. वाह क्या टॉपिक दिया है, पच्चने चटलू प्रगति की मेटलू, यानी कि भाई प्रगति. जी हाँ, हमारे पेड़ ही हमारे प्रगति में सहायक है, इसमें कोई दो राय नहीं है. और इस विषय पर जो प्रोग्राम होने वाला है उसमें आप कॉल कर सकते हैं. और कॉल फोन नंबर्स तो जैसे हमारे अभी ऐश्वर्या जी ने आपको बताई है, पुनः मैं आपकी जानकारी के लिए बता दूं कि 040-2324-0852, 040-2324-0853 और 040-2955-0923 इन नंबर्स पर आप कॉल कर सकते हैं. फिलहाल तो आप एक प्यारा सा अपना पसंदीदा गीत भी सुन सकते हैं. और अभी जो तपती गर्मी चल रही है ना, उसमें तो भाई जहाँ पैर रखो वहीं पे पैर जलने शुरू हो जाते हैं, है ना. देखिए पानी में भी पाँव जल रहे हैं. समझ में आया ना आपको कि पानी में कैसे जलते हैं पैर? बताऊंगी मैं आपको, बहुत जल्द बताऊंगी, पर फिलहाल एक अहम जानकारी तक भी तो आपको पहुंचाना है, तो चलिए उसी और चलते हैं. स्टे ट्यून्ड. 101.9

0: FM Rainbow 101.9 Musically yours.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: FM Rainbow 101.9

శ్రోతలకు నమస్కారం. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, సుస్థిర అభివృద్దిని మరింత ముందుకు తీసుకువెళ్లడం పట్ల ఉన్న నిబద్ధతను ఈ రోజు పునరుద్ఘాటిస్తుందని సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహన వినియోగం, గ్రీన్ ఎనర్జీ దిశగా సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, అర్బన్ పార్కులు, చెరువుల పునరుద్ధరణతో హైదరాబాద్ నగరాన్ని నెట్ జీరో సిటీగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ద్వితీయ సర్సంఘ్ చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. సాంస్కృతిక జాతీయవాదానికి బలమైన సైద్ధాంతిక పునాది అందించారని, దేశ నిర్మాణంలో సేవను అత్యంత ప్రతిష్టాత్మకమైన శక్తిగా స్థాపించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6% నుంచి 7.5% పెంచగా, ప్రజలపై భారం పడకుండా వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్దతిలో భూముల విలువలను సవరించామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతికత, ఇంజనీరింగ్, జీవ విజ్ఞానాల ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ శాఖ మంత్రి దుత్తుల శ్రీధర్బాబు అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులను 13వ తేదీ వరకు రాష్ట ప్రభుత్వం పొడిగించింది. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళం తాకే, రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా వంచాయని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని కాపాడుదాం, జీవవైవిధ్యాన్ని కాపాడుదాం. ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, ఇంకా శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి, ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్, ఎస్టీసీ. ఈ కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ గారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 జత చేసి 2324 0852, 2324 0853, మరొక నెంబర్ 2955 0923. మీ ఫోన్ కాల్స్కు ఇదే మా స్వాగతం. శ్రోతలందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మనిషి మనుగడకు ఆధారం ప్రకృతి. మనం పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం, నివసించే నేల, ఇవన్నీ కూడా మనకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరాలు. అయితే నేటి ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు, ప్లాస్టిక్ వినియోగం వంటి అనేక కారణాలతో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రకృతి లేకపోతే జీవితం లేదు. చెట్లు లేకపోతే ప్రాణవాయువు లేదు. నీరు లేకపోతే జీవజాలం లేదు. అందుకే పర్యావరణ దినోత్సవాన్ని ప్రకృతిని కాపాడుకోవాలనే మన బాధ్యతను గుర్తుచేసే ఒక మహత్తర ఉద్యమంగా భావిస్తూ నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో మనందరం చూస్తున్నాం. అందుకే పర్యావరణ పరి

0: పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సంవత్సరం యుఎన్ఓ నౌ ఫర్ క్లైమేట్ అనే థీమ్నిచ్చింది. వాతావరణ పరిరక్షణ కోసం ఇప్పుడే చర్య తీసుకుందాం అనే నినాదాన్నిచ్చింది. మరి ఈ సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశంతో ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా మీ సందేహాలకు సమాధానాలివ్వడానికి ప్రిన్సిపల్ సిప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ గారు ఆకాశవాణి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్.
1: నమస్తే నిర్మల గారు.
0: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852, 23240853, 23240852, 29550923 ఈ నెంబర్కు కాల్ చేసి నేరుగా మీరు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా

0: చేసి నేరుగా మీరు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. సార్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ఆవశ్యకత అలాగే ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు మనం ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్, మన తెలంగాణ శ్రోతలకి అందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే నా శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు అడిగారు చాలా కరెక్ట్ క్వశ్చన్ మేడం. అది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే మన ప్రపంచంలో ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ద్వారానే టెంపరేచర్ పెరుగుతుంది, అడవి చాలా నాశనం అవుతుంది, వైల్డ్ లైఫ్ మన వాటర్ సోర్సెస్ డ్రై అవుతున్నాయి. ఇది మొత్తం కాపాడాలంటే మేము ఒకరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు మన మొత్తం రీడెడికేట్ చేయాలా ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. అలాగే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేలో తెలంగాణలో కూడా మేము అడవి శాఖ తరఫున రాష్ట్రవ్యాప్త వ్యాప్తంగా మొక్కలు నాటుదాం, నేచర్ అవేర్నెస్ క్యాంప్స్ కార్యక్రమాలు కాలేజ్ స్కూల్ విద్యార్థులకు నేచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, అర్బన్ ఫారెస్ట్ పార్క్స్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈరోజు ఒక ప్లెజ్ లాగా తీసుకోవాలంటే ఒక మొక్క నాటి దాన్ని కాపాడి మేము మన పర్యావరణానికి కాపాడాలంటే మేము ఫ్యూచర్ సెక్యూర్ చేయాలంటే అది మేము ఈరోజు ప్లెజ్ తీసుకోవాలా, దేని గురించి మేము ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేస్తున్నాము.
0: సార్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాము. హలో హలో
2: హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ అక్క, బబ్లు నుంచి బబ్లు అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే.
2: సో అసలు మనకి పర్యావరణం అనగానే మనకి ఇవన్నీ, అసలు పర్యావరణంలో మనం మనం రిఫ్రెజ్ మన కొన్ని విద్యుత్ పరికరాలు వాడతాం కదా, దాంట్లో నుంచి ఫ్లోరో ఫ్లోరో కార్బన్స్ ఉంటాయి కదా, అవి వీటి వల్ల ఎలాంటి హాని జరుగుతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను.
0: ఓకే.
2: వాడే ఫ్లోర్ అంటే రెఫ్రిజరేటర్, ఎయిర్ కూలర్, వీటి వల్ల వీటి నుండి వచ్చే వేడి భూతాపాన్ని కూడా.
0: ఓకే అండి, మీకు అడవులకి సంబంధించిన ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. సార్, వినయ్ కుమార్ గారు ఐఎఫ్ఎస్ గారు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలంగాణ అండి. సో ఇవాళ చెట్ల గురించి, అడవుల గురించి, వీటి గురించి ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి.
2: నాకు డౌట్ ఏంటంటే, చెట్లు మనం పెంచుతున్నాం కదా, మరి చెట్ల వల్ల కొంచెం చెట్లు పెరిగించే మంచిదే, కానీ మరి కొన్నిసార్లు ఎందుకు డిఫారెస్టేషన్ జరుగుతుంది, ఎందుకు భవనాలు కట్టడానికి ఎందుకు చెట్లు నరికి వేస్తున్నారు, ఎందుకు అది గవర్నమెంట్ ప్రకారం మంచి పద్ధతి కాదు కదా, అది దీనికి ఎందుకు చేస్తున్నారు, మరి అది కట్ట అట్లా మరి భవన కట్టాలంటే చెట్లు నరకడం వల్ల ఎంత హాని జరుగుతుంది కదా, మరి ఇట్లా హాని కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి, అది నా డౌట్.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సార్, క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారండి.
1: బబ్లు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఇది చాలా డెలికేట్ రిలేషన్లో ఉన్నాయి. డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మేము వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అట్ ది కాస్ట్ ఆఫ్ నేచర్. కానీ మేము పాలసీ లెవెల్లో కూడా చెట్లు తప్పనిసరిగా కట్టాలంటే, సపోజ్ ఫెలింగ్ కెనాట్ బి అవాయిడెడ్, దీనివల్ల మేము ఎన్ని చెట్లు నరికిస్తామో దీనికి పాలసీ ప్రకారం మేము దీనికంటే మోర్ దెన్ డబుల్ చెట్లు మేము నాటాలి అంటే కంపల్సరీ పెట్టాము. సో నాటిన చెట్టుని కాపాడాలని కూడా మేము యూజర్ ఏజెన్సీ వాళ్ళని కూడా ఇది బాధ్యత పెడుతున్నాము. కొన్ని ప్రొజెక్ట్స్ లాగా సిమెంట్

0: ప్లాంట్స్ కానీ ఎనర్జీ ప్లాంట్స్ కానీ, దీనిలో కొన్ని చెట్లు మధ్యలో ఫెల్లింగ్ కంపల్సరీ చేయాలంటే మేము వాళ్ళకి డబ్బులు కట్టి ఎంత ఏరియా రీప్లాంట్ చేయాలో కంపల్సరీగా పెట్టాము. సో ఇది బ్యాలెన్స్ జరుగుతుంది.
1: థ్యాంక్స్ అండి. సో సార్ ఏమంటున్నారంటే, చెట్లను నరికేసి బిల్డింగ్లు కట్టేటప్పుడు ఆ బిల్డింగ్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు, ఎన్ని చెట్లు అయితే కొట్టివేస్తున్నారో దానికి డబల్ చెట్లు వాళ్ళు ఎక్కడైనా రీప్లాంట్ చేయాలని ఒక కండిషన్ మీద అక్కడ చెట్లు నరకడానికి పర్మిషన్ ఇస్తున్నారు. సో అది నడుస్తుంది, ఇంకా నడవాలి, ఇంకా ఉధృతంగా అది చేస్తామని సార్ చెప్తున్నారండి. హలో,
2: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి.
2: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, చెప్పండి
2: సార్. ఒకటి సార్, చెట్లు పడగొట్టి అడవులు కూడా తీసేసి ఊర్లు కడుతున్నారు, అది ఎంత ప్రమాదం సార్? దానికోసం వర్షాలు తగ్గిపోతాయి, జంతు జీవం తగ్గిపోతుంది, అది కాకుండా కంప్లీట్ గా చూసుకోవాలి సార్. ఇంకోటి సార్, ప్రతి ఇల్లు కట్టేటప్పుడు ఎంసీహెచ్ వాళ్ళు 2-3 చెట్లు పెడితేనే పర్మిషన్ ఇవ్వాలి, అపార్ట్మెంట్ కూడా అట్లనే ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటాను సార్. కంపల్సరీ అపార్ట్మెంట్ ఉన్నప్పుడు కూడా కొన్ని చెట్లు పెడితేనే మీకు పర్మిషన్ ఇస్తామన్నట్టు ఉండాలి, ఇంపుడు కింద కూడా కంపల్సరిగా పెట్టాలని నేను చెప్తాను సార్.
0: ధన్యవాదాలు. ఇప్పుడు మన హైదరాబాద్ ప్రాంతంలో మన ఒక ట్రీ ఫెల్లింగ్ కమిటీ కట్టాము. ట్రీ ఫెల్లింగ్ కమిటీలో మన గవర్నమెంట్ ఆఫీసర్తో పాటు ఎన్జిఓస్, తర్వాత ఎన్వైరన్మెంటలిస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎనీ ట్రీ ఫెల్లింగ్ పర్మిషన్కి ఎవరు అడిగితే మేము ఆ కమిటీకి రెఫర్ చేస్తాము. ఆ కమిటీ మీరు చెప్పినట్లు ఎన్ని చెట్లు దీంట్లో నరకాలంటే ఎన్ని నాటాలి. కొన్ని చోట్ల మేము ట్రీ ఫెల్లింగ్కి పర్మిషన్ లేకుండా మేము ట్రాన్స్లొకేషన్ కంపల్సరీ పెట్టాము. సో దీని ద్వారా మేము చాలా వరకు ట్రీస్ని ప్రొటెక్ట్ చేయగలము.
1: హలో సార్, ఇప్పుడు చెట్లను నాటడం వల్ల, చెట్లను పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి సార్? క్వశ్చన్ అడిగే ముందు హలో.
3: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కొత్తగూడెం మేడం, కట్ల సతీష్ నా పేరు.
1: చెప్పండి.
3: మంచి పర్యావరణ పరిరక్షణ దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
1: థ్యాంక్స్ అండి, మీకు కూడా పర్యావరణ దినోత్సవ.
3: వ్యవసాయ కుటుంబం అయినా గానీ, కాకపోతే ఇక్కడ రైతులు ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఈ పంట వ్యర్థాలు, ఇప్పుడు గడ్డి గానీ మొక్కజొన్న సొప్ప ఇవన్నీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు దున్నుకోకుండా కాల పెడుతున్నారు. మన ఈ మధ్యలోనే ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి ఈఓ గారు, ఎఫ్ఓ వీళ్ళందరూ వచ్చేసి అవేర్నెస్ తీసుకొచ్చారు. చాలా వరకు కూడా కొంతమంది మోటివేట్ అవుతున్నారు. కొంతమంది అంటే ఈ చెత్త అంతా అసలు కుళ్ళుతుందా, ఎందుకు కుళ్ళదు కదా, దీన్ని మనం కాల పెడితేనే మనకు తొందరగా క్లియర్ అవుతుంది, పంట నెక్స్ట్ పంట వేసుకోవడానికి సిద్ధంగా ఉంటుందని కొంతమంది రైతులు ఇట్లా అపోహలతోటే చాలా వరకు పంట పండే పొలాన్ని కూడా సైతం ఏంటంటే కాల పెట్టడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోయి మంచి బ్యాక్టీరియా కూడా పోయి ఎంతో చాలా మంది లాస్ అవుతున్నారు. అట్లా చాలా ఎంతమంది దీని ఈ మధ్య కాలంలో కూడా ఒక చట్టం కూడా వచ్చేట్టుంది, పంట వ్యర్థాలు ఎవరైతే కాల పెడతారో వాళ్ళకి ఫైన్లు వేయడం కూడా జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే కొన్ని కట్టుదిట్టమైన చర్యలు చేస్తేనే అధికారులు బాగుంటారు, ఎందుకంటే మన చేతిలోనే ఉంది పర్యావరణాన్ని పరిరక్షించుకునేది. ఇప్పుడు చూడండి, చెత్త కాల పెట్టడం వల్ల ఎంత పొగ వస్తుంది. ఇప్పుడు చాలా మంది కూడా, ఎంతో మంది ప్రజలు కూడా ఈ ఏది మన వాళ్ళు ఏమవుతారు, ఉబ్బసం, ఆయాసం, ఇలాంటి జబ్బులకు మూల కారణం ఈ పొగ అని నేను అనుకుంటున్నాను. అదే సార్ కూడా ఏమైనా చెప్తారు ఏమనని.
1: ఓకే,
0: ఇప్పుడు మీరు చాలా చక్కగా అది అడిగారు, ఫారెస్ట్ ఫైర్ మేము అంటాము దీన్ని. సో చట్ట ప్రకారంగా కూడా మన విలేజర్స్ ఉన్నారు మన అడవి పక్కన, వాళ్ళకి యాజ్ పర్ రూల్ కూడా వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇది వెంటనే సమాచారం ఇవ్వాలి. మూమెంట్ దే సీ ఫారెస్ట్ ఫైర్ వెంటనే వాళ్ళు సమాచారం ఇవ్వాలి. అడవిలో మంటలు వెలికించేందుకు ఫైర్ లైన్స్ నిర్మాణంలో కూడా వాళ్ళు, ఫైర్ కంట్రోల్ ఆపరేషన్లో కూడా వాళ్ళు అసిస్టెన్స్ ఇవ్వాలి. సో మేము కూడా క్యూక్ రెస్పాన్స్ టీమ్ అక్కడక్కడ ఫారెస్ట్ ఫైర్స్ అవుతున్నాయి, ఇది మేము అక్కడ పెట్టాము. సో ఫారెస్ట్ ఫైర్ ఎందుకు అవుతున్నాయంటే 99% మేము మ్యాన్ మేడ్ ఫైర్స్ అంటాము. అంటే అడవిలో కొంత జనాలు గడ్డి తీయడం కానీ, బీడి ఆకులు తీయడానికి పోతారు, క్యాంప్ ఫైర్స్ పెడతారు. సో దీనివల్ల 90

0: 99% ఫైర్స్ అవుతున్నాయి. సో దీని గురించి మేము అవగాహన సదస్సు కూడా పెట్టాము. తర్వాత క్విక్ రెస్పాన్స్ టీమ్ ద్వారా కూడా వెంటనే మేము ఇది లోకల్ లెవెల్లో అటెండ్ చేస్తున్నాము. ఇంకొకటి, అగ్ని ప్రమాదంకి మేము టెక్నాలజీ లైక్ సాటిలైట్ బేస్డ్ ఫైర్ అలర్ట్స్, డ్రోన్స్, జిఐఎస్ మ్యాప్స్ ఇది అన్నీ మేము యూజ్ చేస్తున్నాము.
1: హలో, నమస్తే అండి.
2: నమస్తే అమ్మా.
1: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను షాద్నగర్ నుంచి అండి, సాయంత్రం నుంచి మాట్లాడుతున్నాను.
1: ఓకే, అడగండి మీ క్వశ్చన్.
2: సార్ నమస్తే. సార్
0: నమస్తే, చెప్పండి.
2: ఇప్పుడు గ్రామాలలో ఏముందంటే ఉపాధి హామీ పథకం ఉన్న కొన్ని చెట్లు మంచిగా నాటుతుంటాయి సార్, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇంతకుముందు కరెంటు లైన్ కింద పెట్టి కొన్ని చెట్లు నరుకుతున్నారు, కానీ ఇప్పుడు పెట్టబోయే చెట్లు కూడా ఆ పరిస్థితి గురి కాకుండా పెట్టి గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లైన్ ఉంటుంది కదా సార్ రోడ్ల మీద, ఆ లైన్ కింద పెట్టి మళ్ళీ లైన్ తరుగుతుందని కొట్టేయడం అలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ముక్క పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
0: ఇప్పుడు హై టెన్షన్ వైర్ కింద పెట్టిన మొక్కలు ఒకవేళ విపరీతంగా పెరిగితే అది హై టెన్షన్ లైన్కి టచ్ అవుతాయి. టచ్ అయ్యి ఏమవుతుందంటే కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. ఎందుకు ఇన్స్ట్రక్షన్ పరంగా హై టెన్షన్ వైర్ కింద కొంత ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ మాత్రమే మేము పర్మిషన్ ఇస్తున్నాము. పూర్తిగా అది చెట్టు నరకాలంటే అది తప్పు. అది ఇక్కడ స్పెసిఫిక్ కేసు ఉంటే మాకు రిపోర్ట్ చేయండి, మన వాళ్ళు ఇక్కడ వెళ్ళి ఇక్కడ కేసు బుక్ చేస్తారు.
1: ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయొచ్చా సార్?
0: అవును, లోకల్ ఫారెస్ట్ ఆఫీసర్కి చేయండి. డిఎఫ్ఓ కానీ రేంజ్ ఆఫీసర్ ఉంటారు ఫీల్డ్లో, సో వాళ్ళు పోయి అక్కడ కేసు బుక్ చేస్తారు.
1: ఓకే సార్. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్ మేడం నమస్తే, నేను నాగేశ్వరరావు ఎందుకంటే అండి. అయితే నేను ఈ వాతావరణానికి ప్రకృతి వైపరీత్యాలకి కారణం ఏంటంటే పర్యావరణం అని నేను అనుకుంటున్నాను మేడం. ఈ పర్యావరణంలో వచ్చే మార్పులు తగ్గించాలి అంటే మానవ తద్ధిత్వంతో కూడా మన చేతుల్లో కూడా కొంత ఉందండి.
1: అవునండి.
3: ఇప్పుడు చెట్లు నాటాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ రోజుల్లో వేప చెట్లు ఉండేవి, నాటుకునేవాడు. పెరడు ఉండేది, పెరటి దొడ్డి ఉండేది, ఆ దొడ్లో చెట్లు
1: ఉండేవి.
3: ఇప్పుడు ఆ పెరడు లేదు, దొడ్లు లేవు, ఏమైనా ఇల్లు ఉంటే తాళంటారు, ఇల్లు పందిరనే వాళ్ళు ఇల్లు పందిర్లు పోయినాయండి. ఇప్పుడు ఓన్లీ ఒక అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ ఉంటే చాలు, అదే పరమ సంతోషంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ ఇప్పుడు యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో అరణ్యాలు ఎంత అందంగా ఉంటాయంటే అక్కడ ఉన్న వాతావరణం ఎక్కడ ఉండదండి, అక్కడ కాలుష్యం తక్కువ. వాతావరణం అలా ఉండాలి ఉన్నా కూడా అండి, మీరు హైదరాబాద్ లో ఆ రూట్ లోకి వస్తే నీళ్ళు అండి, నీళ్లు కూడా చాలా పైన ఉంటాయండి అంబర్పేట అటు సైడ్ లో. అందుకని ఉస్మానియా యూనివర్సిటీ కాంప్లెక్స్ ఎంత దూరం ఉన్నా అంతవరకు చెట్లు ఉంటాయి, అభయారణ్యం లాగా ఉంటది, చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటదండి. ఆ ప్రదేశంలో మట్టికి ఎక్కడ హైదరాబాద్ ఏ ప్రదేశాల్లో లేని వాటర్ మట్టికి బాగుంటది అక్కడ.
1: సార్ కూడా మాట్లాడేటప్పుడు చెప్పారు ఇవాళ ప్రతి ఒక్కరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మొక్క నాటాలని ఒక ప్లెడ్జ్ తీసుకుంటున్నారట ఇవాళ. సో ఆ ప్లెడ్జ్ ని మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలని మనం కోరుకుందాము. మీరు కూడా ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కాబట్టి మీ ఫ్యామిలీలు ఎంతమంది ఉన్నారో అంతమంది కలిపి అన్ని మొక్కలు ఎక్కడన్నా నాటే ప్రయత్నం చేయండి. మీ ఇంటి పక్కల ప్లేస్ లేదంటే మీరు అన్నారు యూనివర్సిటీస్లో చాలా బాగుంటున్నాయని, అలాంటి యూనివర్సిటీ దగ్గరికే తీసుకెళ్ళి ఒక నాలుగు మొక్కలు, మీరు ఎంతమంది కుటుంబ సభ్యులుంటే అన్ని మొక్కలు నాటండి, బాగుంటుంది. మీరు ఈ సంవత్సరం నుండి ఈ ప్లెడ్జ్ తీసుకొని ప్రతి సంవత్సరం మనం ఫాలో అవుదాం, ఇంక కొంతమందికి చెప్దామండి.
3: తప్పనిసరిగా మేడం. ఇవాళ నా మనోడు పుట్టినరోజు, వాడు లాస్ట్ ఇయర్ ఒక తమలపాకు చెట్టు నాటాడండి. ఆడ చెట్టు ఈ రోజు వరకు చూడండి ఎన్ని ఆకులు వేసిందో, పరిమితమైన తీగలాగా బాకీ ఆకులు. ఆ ఆకుని రోజు వాడు తీసుకెళ్లేసి దేవుడి దగ్గర పెడతారు. అంటే వాడి వయసు వచ్చి ఇప్పుడు మా 10వ సంవత్సరం.
1: ఓకే అండి. సార్ తో ఏమైనా మాట్లాడతారండి వినయ్ కుమార్ గారితో?
0: ఇంకా ఒక మాట నేను జస్ట్ చెప్పండి. ఇప్పుడు మీరు రేజ్ చేసిన క్వశ్చన్ చాలా చాలా ఇది ఇంపార్టెంట్. ఒక మాట నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే, ప్రజలు ప్రజా

0: భాగస్వామి లేక మేము అడవి సంరక్షణ సాధ్యం కాదు. అంటే
1: ఓకే ఓకే
0: ప్రజలు మా పబ్లిక్ కార్పొరేషన్ మాకు ఖచ్చితంగా కావాలి. గ్రామస్థలలో అడవులు నిజం వాళ్ళు రక్షణ చేయాలి. నేను చెప్పినట్లు చట్టప్రకారం కూడా మన అందరి బాధ్యత ఫారెస్ట్ కన్జర్వ్ చేయాలి, వైల్డ్ లైఫ్. సో అందరూ సహకారం చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. సో మీలాగా ఉన్న ఎడ్యుకేటెడ్ యూత్ కానీ పిల్లలు వాళ్ళు అందరూ అది అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేసేసి అది సహాయం మాకు ఖచ్చితంగా కావాలి. అది ఈరోజు మేము అది ప్లెజ్ తీసుకుంటే ఇది దేనికే ఇది ఎన్వైరన్మెంట్ డే మేము సెలబ్రేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.
1: సార్ ఇంకొక విషయం చెప్పరా సార్?
0: చెప్పండి.
1: ఈ అడవులు అంతరించుకోవటానికి కారణం కూడా మనమే అనుకుంటున్నాం. నేనైతే ఒకప్పుడు వంట చెరుకుగా అడవులన్నీ నరికేవాళ్ళు, ఇప్పుడు గ్యాస్ వచ్చింది కాబట్టి, వంట గ్యాస్ ఇస్తున్నారు కాబట్టి అడవులు నరకటం తగ్గించారు, కానీ పోడు భూములకు ఉపయోగిస్తున్నారు అడవులన్నీ. అది ఒకటి. అడవుల్లో ఉండే జంతుజాలం, కోతులైతే వెండి ఇక కొన్ని ఇది వాతావరణంకి అవి తట్టుకోలేని పరిస్థితిలో వాటికి ఆహారం కొరకు ఎటుకులాటకి ప్రతి ఊరు చూడండి, ప్రతి ఊర్లో కోతి లేని ఊరు అంటూ లేదు.
0: ఇప్పుడు మన ఏమైంది అంటే మన ఒకటే ప్లానెట్, మనకి ల్యాండ్ రిసోర్సెస్ చాలా లిమిటెడ్ ఉన్నాయి, కానీ పాపులేషన్ పెరిగింది, మన డిమాండ్స్ పెరిగినాయి. సో దీనికి మేము ఒక సస్టైనబుల్గా బతకాలంటే మేము మన డిమాండ్స్ని ఉన్న రిసోర్సెస్లోనే లిమిట్ చేసేసి మేము బతకవాలి. సో దీనికి ఇప్పుడు ఏమంటున్నారు అంటే 2026 ఉంది, ఇప్పుడు 2050 దాకా ఇదే రకాల మేము బిల్డింగ్స్ అది వరల్డ్ వైడ్ డిస్ట్రక్షన్ అయితే మన వేరే ప్లానెట్ మీద చూడాలి. ఈ ప్లానెట్ సరిపోదు మనకి. సో ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. సో మీరు చెప్పినట్లు ఎస్, మన ఇది కాపాడాలి, మేమే దీని బాధ్యత తీసుకోవాలి.
2: హలో.
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: నేను నరసింహారావు, నాంపల్లి, హైదరాబాద్ నుంచి అండి.
2: చెప్పండి సార్.
3: నమస్కారం. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
3: సార్ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మనకు అంటే అడవులు ఒకటి, పరిసరాల్లో నాటు చెట్లు అండి, రెండు విభాగాల్లో. రెండో విభాగం అయిన పరిసరాల్లో మనం చెట్లు నాటే విషయం గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన ఇంటి చుట్టూ చెట్లు నాటేటప్పుడు డీప్ రూటెడ్ ట్రీస్ ఉంటున్నాయండి, దీనివల్ల ఏంటంటే పైప్ లైన్స్ కానీ వాటర్ లైన్స్ కానీ డ్యామేజ్ అవుతున్నాయి. అలానే మెడీరియన్స్ మధ్యలో నాటి చెట్ల వల్ల రోడ్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ఇంకోటి అంటే కొన్ని తెలుసుగా ఉండే చెట్లు నాటడం వల్ల చిన్న చిన్న గాలులకు కొమ్మలు ఇరిగిపడి ఆస్తులకి నష్టం జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో ప్రత్యేకంగా ఏవైనా మార్గదర్శకాలు మున్సిపాలిటీలకు కానీ పౌరులకు కానీ చట్టపరిధిలో ఏమైనా ఉన్నాయా? ఈ విషయంలో పౌరులుగా ఏం చేయాలి? ఈ పంచాయతీలు కానీ నగరపాలక సంస్థలు కానీ ఏ విధంగా వీటిని ఎదుర్కోవాలనే దాంట్లో ఏమైనా గైడ్ లైన్స్ ఉంటే కొంచెం చెప్తారు సార్?
0: ఇప్పుడు మేము ఇది అవెన్యూ ప్లాంటేషన్, రోడ్ సైడ్ చేసే ప్లాంటేషన్కి అంటాము అవెన్యూ ప్లాంటేషన్. దీనికి ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ కెనోపీ ప్రకారంగా స్పీషీస్ ఉన్నాయి. ఏ స్పీషీస్ కింద రావాలి, పైన రావాలి, ఇది పైన తర్వాత దీని మీద గైడ్ లైన్స్ ఉన్నాయి. మన వెబ్సైట్లో కూడా మీకు దొరుకుతాయి, లేకపోతే మీరు నియరెస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్కి విజిట్ చేసేసి వాళ్ళు మీకు ఇస్తారు. సిమిలర్లీ మీడియన్ ప్లాంటేషన్కి, తర్వాత ఫారెస్ట్ లోపల ప్లాంటేషన్స్కి, రెవెన్యూ ల్యాండ్ ప్లాంటేషన్కి మేము ఐడెంటిఫై చేసిన స్పీషీస్ నాటితే ఇది మీ చెప్పిన ఈ సమస్య ఇది రాదు. ఇప్పుడు సపోజ్ మీడియంలో అది ప్లాంటేషన్ నీరియం, ఒక చెట్టు నీరియం చాలా షాలో రూటెడ్, దీనికి ఏం అది ఉండదు. తర్వాత బోగన్విలియా చాలా కామన్ ట్రీ ఉంటుంది. ఎటువంటి చెట్టులు మేము మీడియంలో రికమెండ్ చేస్తున్నాము. ప్రతి సైట్కి ప్రతి అవసరమై మేము ఏ స్పీషీస్ నాటాలి మేము గైడ్ లైన్స్ ఇచ్చాము. కావాలంటే మీ వెబ్సైట్లో మళ్ళా పెడతాం, అది మీరు అక్కడ చూడవచ్చు.
3: సార్ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు గైడ్ లైన్స్ ఇస్తున్నారండి, అవి ఫాలో అవుతున్నారా లేదా? అవి ఫాలో అవ్వకపోతే మున్సిపాలిటీలు కానీ చట్టపరంగా కానీ ఈ నగరపాలక సంస్థలు కానీ ఏమైనా చర్యలు తీసుకుంటాయా? పౌరులుగా ఏం చెయ్యాలి ఇవి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే? మీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వడం అనేది అవ్వచ్చు ఒకపోవచ్చు కదా, ఎలాంటి విషయాల్లో పౌరులు ఎలా రియాక్ట్ అవ్వాలంటారు?
0: ఇప్పుడు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి

0: ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతి దీంట్లో ఒక ఫారెస్ట్ వింగ్ ఉంటుంది. హెచ్ఎండీలో కూడా మన ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడ డెప్యుటేషన్లో వెళ్ళి పని చేస్తున్నాము. సో మీరు అక్కడ వెళ్ళి వాళ్ళకి అది కంప్లైంట్ ఇచ్చి అక్కడక్కడ ఇట్లా జరుగుతుంది, వాళ్ళు సమాధానం చెప్తారు.
1: మీరు వింటున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫోర్స్ ఫారెస్ట్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మీరు వినయ్ కుమార్ గారితో నేరుగా మాట్లాడొచ్చు. సార్, ఇప్పుడు చెట్లను నాటడం వల్ల, చెట్లను పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎలా ఉపయోగపడతాయి సార్? చెట్లు వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
0: ఇప్పుడు నిల్మ గారు, మన స్టేట్ లెవెల్, మన తెలంగాణ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ నడుపుతున్నాయి. చెట్లు ఎఫారెస్టేషన్ అంటాము, ఎఫారెస్టేషన్ గురించి ముఖ్యంగా ఇప్పుడు వన మహోత్సవ్ మేము ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ లాస్ట్ 3 ఇయర్స్లో మేము ఒక 3.5 crore సీడ్లింగ్స్ ఆల్రెడీ నాటాము. గ్రీన్ ఇండియా మిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కూడా, ఇది ఎఫారెస్టేషన్ గురించి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు. క్యాంపా స్కీమ్, మన ఎన్ఆర్ఈజిఎస్, దీనిలో కూడా ప్లాంటేషన్ యాక్టివిటీకి చాలా బడ్జెట్ ఏర్పాటు అయింది. సో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెట్లు నాటి ట్రీస్తో మేము ఆక్సిజన్, మనకి ఇప్పుడు ఢిల్లీ ఆక్సిజన్ కావాలంటే చెట్లు పోతే ఆక్సిజన్ రాదు. కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్కి మేము చెట్లు చాలా ముఖ్యం. బర్డ్స్ వైల్డ్ లైఫ్కి ఇది చెట్లు, ఇట్ ఈస్ దేర్ హోమ్, కాబట్టి చెట్లు చాలా, మన నేచర్ ఉండాలంటే చెట్లు ఉండాలి. సో ఈ స్కీమ్స్ని మేము చాలా బడ్జెట్ ఏర్పాటు చేశాము. ఇంకా కొన్ని ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్లో కూడా ఎఫారెస్టేషన్ ఫండ్స్ మాకు వస్తూనే ఉన్నాయి. సో జిల్లా లెవెల్లో మేము స్కీమ్ తయారు చేసి జిల్లా లెవెల్లో మేము డబ్బులు, టార్గెటెడ్ డబ్బులు మేము పంపిస్తాము. అక్కడ ప్లాంటేషన్ యాక్టివిటీస్ చాలా వరకు జరుగుతున్నాయి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం, నా పేరు ప్రశాంత్ కుమార్ మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
1: ధన్యవాదాలండి, మీకు కూడా అండి.
2: సార్, ఇప్పుడు ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ లో, మనకు విశాలమైన అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి.
0: అవును.
2: ఎవ్రీ 500 meters కానీ, లేకుంటే 200 meters కానీ, 100 meters కానీ వేప చెట్లు, రావి చెట్లు, అదేమైనా అవకాశం ఉందా సార్ మిషన్ బేసిస్ మీద?
0: ఇప్పుడు మీరు ఐ థింక్ మీరు ఇది అగ్రోఫారెస్ట్రీ, అగ్రికల్చర్ ల్యాండ్తో ఫారెస్ట్రీ స్పీషీస్ నాటాలని అగ్రోఫారెస్ట్రీ అంటాము. దీనిలో చాలా మోడల్స్ ఉన్నాయి. అగ్రోఫారెస్ట్రీకి నోడల్ ఏజెన్సీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. వాళ్ళ దగ్గర ఏమేమి చెట్లు, ఏ మీ అగ్రికల్చర్ ల్యాండ్ మీద మీరు పెట్టచ్చు, వాళ్ళ దగ్గర మోడల్స్ ప్రకారంగా వాళ్ళు వచ్చి మీకు సజెస్ట్ చేస్తారు.
2: అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్స్ అన్ని ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి కదా సార్, దాంట్లో ఆల్మోస్ట్ ప్లాంటేషన్ చాలా తక్కువ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సువోమోటో వాలంటరీగా ఎవ్రీ 100 meters 200 meters మీరు ఏ ప్లాంట్స్ అయితే సూటబుల్, అంటే వాళ్ళ కల్టివేషన్కు ఇంపాక్ట్ కాకుండా మిషన్ బేసిస్ మీద చేసే అవకాశం ఉందా?
0: ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్ ముందుకు వస్తే మన లోకల్ ఫారెస్ట్ స్టాఫ్కి ఒక అప్లికేషన్ పెట్టండి, మన వాళ్ళు అక్కడ వచ్చి ఇన్స్పెక్ట్ చేసేసి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
2: అంటే ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్ నార్మల్గా గవర్నమెంట్ ఒక మ్యాండేట్ కింద ఇన్సిస్ట్ చేసింది అనుకోండి, ల్యాండ్ ఓనర్స్ నో అనే అవకాశం లేకపోవచ్చు కదా సార్?

0: నే ల్యాండ్ ఓనర్ అంటే ప్రైవేట్ అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అది కన్సెంట్ ఉండాలి, వాళ్ళది కన్సెంట్ ఉండాలి. గవర్నమెంట్
1: సపోజ్
0: ల్యాండ్ అయితే, రెవెన్యూ ల్యాండ్ అయితే అక్కడ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు గవర్నమెంట్ మన లెవెల్లో మేము చేయడానికి వీలు ఉంటుంది. కానీ ప్రైవేట్ ల్యాండ్స్కి ఓనర్స్ కన్సెంట్ కావాలి.
1: అంటే ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ లో గవర్నమెంట్ ఒక లెజిస్లేషన్ కానీ ఏదైనా
0: ఇదే
1: గవర్నమెంట్ ఆర్డర్
0: లెజిస్లేషన్ ఆగ్రో
1: కానీ
0: ఫారెస్ట్రీలో మేము కనీసం చాలా చోట్ల ఇది చెప్తున్నాము, 40% ల్యాండ్ ట్రీ క్రాప్స్ మీరు పెట్టండి. కానీ అది కొద్దిగా ఇంకా ఇంకా టైం పడుతుంది దీనికి, ఎందుకంటే
2: ప్రాసెస్లో ఉంది సార్
0: ప్రాసెస్లో.
2: అది. ఓకే
1: ఓకే
2: హలో,
1: సార్, ఒక మిషన్ మోడ్గా ఇది తీసుకునే అవకాశం ఉంటే చూడండి సార్.
0: థ్యాంక్
1: ధన్యవాదాలు
0: యూ.
1: సార్.
0: ఎస్ ఎస్ థ్యాంక్ యూ.
2: హలో,
1: హలో,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే నమస్తే మేడం గారు, ఖమ్మం నుంచి మేడం, దేవేందర్ నా పేరు.
2: ఓకే.
1: ఈ ఇంతకుముందు ఈ రోడ్ల పక్కన ప్రోనో కార్పస్ చెట్ చేస్తున్నారు మేడం, అవి మంచిదేనా మేడం అనేది సార్ తెలుసు.
0: కోనోకార్పస్ మీద చాలా అది డిస్ప్యూట్స్ ఉన్నాయి, కానీ ఎటువంటి స్టడీస్ కానీ ఇంకా కన్ఫర్మ్డ్ స్టడీస్ లేవు. బట్ ఆపోజిషన్ ఇస్ దేర్ ఇన్ ది పబ్లిక్, చాలా చోట్ల నుంచి ఇది వస్తూనే ఉంది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే వీ హ్యావ్ టోటలీ డిస్కంటిన్యూడ్ దిస్ స్పీషీస్ ఫ్రమ్ అవెన్యూ ప్లాంటేషన్స్. కానీ ఇంకా కన్ఫర్మ్ రిపోర్ట్స్ లేవు, కానీ కాంట్రోవర్షియల్ ఉంది. ఓకే
2: సార్ ఇప్పుడు తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఎంత ఉంది సార్? అంటే దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ స్టేట్లో ఈ అటవీ విస్తీర్ణం ఎలా ఉంది సార్?
0: ఇప్పుడు నిల్మ గారు, మన యాజ్ పర్ రూల్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ హిల్లీ ఏరియా అయితే 60% ఫారెస్ట్ ఉండాలి, ప్లెయిన్ ఏరియాస్ అయితే 33% ఉండాలి. మన తెలంగాణలో ఇప్పుడు ఉన్న అడవి 24%, సో 24 to 33% పెరగాలి, అది మన టార్గెట్.
2: అంటే ఇప్పుడు ఎలా ఎలా చేస్తున్నారు సార్? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు అన్నట్టు 60% ఇది ఈ పర్సెంట్ ఉండాలని చెప్తున్నారు కదా, సో ఆ అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రభుత్వం నుంచి అలాగే మీ అటవీ శాఖ నుంచి ఏ విధంగా పనిచేస్తున్నారు?
0: ఇదే నేను చెప్పినట్టు ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్, వాటర్షెడ్ యాక్టివిటీస్, సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ వర్క్స్, ఇది అన్ని స్కీమ్తో ట్యాగ్ ఆన్ చేసేసి మేము వీఆర్ ట్రయింగ్ టు ది డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాస్ని ప్లాంటేషన్ చేసేసి ఇంకా గ్రీనరీ మేము పెంచాలంటే మేము చూస్తున్నాము. ఇది ఆన్గోయింగ్ ఎక్సైజ్. నాట్ల చెట్టుని బతకాలంటే ఇది ఇంకా ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అదర్వైజ్ మేము చెట్టు నాటితే మళ్ళీ అది చచ్చిపోతే మళ్ళా వీఆర్ ఆన్ స్క్వేర్ వన్ ఓన్లీ. సో ఈ ఫారెస్టేషన్ అన్ని స్కీమ్స్ మేము ఇందాక చెప్పినట్టు ఒక ఆల్మోస్ట్ 10 స్కీమ్స్లో మేము చెట్లు నాటుతున్నాము. సో దీంట్లో మా గ్రీనరీ పెరగాలి అంటే మేము చూస్తున్నాము.
2: హలో,
1: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, నా పేరు శ్రీ కళ్యాణ్ అండి, నేను భువనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మేడం నాది సార్ ఒక ఇది క్వశ్చన్ అడగాలి మేడం.
2: వింటున్నారు సార్, అడగండి
0: అడగండి అడగండి.
3: ఇప్పుడు ఇది మన మియావాకి ఇది ఉంది కదా సార్, ఇది వ్యవసాయంలో దీని చెట్లకి, దాని గురించి మనకు ట్రైనింగ్ కానీ లేకుంటే ప్రభుత్వం నుంచి సహాయం కానీ ఏమైనా దొరకగలుగుతుందా? ఒకళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పెట్టాలనుకుంటే.
0: మీ మీరు ఏ జిల్లా అండి?
3: నాది హైదరాబాద్ అండి. నాకు ఇక్కడ మన దగ్గరలో భువనపల్లి దగ్గర, భువనపల్లి కాదు సారీ, మన కీసర దగ్గర అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది.
0: ఓకే,
3: సో ఇప్పుడు మనకు ఇట్లా మియావాకిది చాలా మంది ప్రైవేట్ వాటిలో చాలా అంటే వీడియోస్ వస్తున్నాయి చూస్తున్నారు కానీ, బట్ ఈ మెథడాలజీ యూజ్ చేసి మనం గనక చెట్లు పెంచడం అట్లాంటివి చేస్తే ఫారెస్టేషన్ చిన్న ఏరియాలో ఎక్కువ చెట్లు పెంచడము, అట్ ద సేమ్ టైం ఫ్రూట్ఫుల్ ఉండేటివి పండ్ల చెట్లు, తర్వాత నీడనిచ్చే చెట్లు ఇట్లాంటివన్నీ చేయొచ్చని కొంచెం చదవండి వాటి గురించి, అట్లాంటివి ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా మీరు?
0: ఇప్పుడు మియావాకి అంటే హై డెన్సిటీ ప్లాంటేషన్. మేము నార్మల్ ప్లాంటేషన్ కంటే మియావాకి యూనిట్ కాస్ట్ చాలా ఎక్కువ. సో దీనికి ఏమేమి ఆపరేషన్ చేయాలి, ఏమేమి చెట్లు నాటాలి, ఇది

0: మన మీరు మన డిఎఫ్ఓ హైదరాబాద్కి ఒకసారి కలిస్తే ఆయన
1: ఓకే మ్యామ్.
0: ఆఫీస్లో, ఐల్ టెల్ ఎమ్ వాళ్ళు మీకు మొత్తం ఎట్లా ఇది మియావాకి ప్లాంటేషన్ నాటాలి వాళ్ళు మీకు చెప్తారు.
1: రైట్ అండి,
0: ఓకే,
1: థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ.
2: మీరు వింటున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. తెలంగాణ స్టేట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ శ్రీ వినయ్ కుమార్ గారు, ఐఎఫ్ఎస్ గారు, మన స్టూడియోలో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పర్యావరణ పరిరక్షణ కోసం మీరు వినయ్ కుమార్ గారిని నేరుగా సంప్రదించవచ్చు. సార్, ఇప్పుడు జీవ వైవిధ్యం అంటే మనకి గుర్తొచ్చేది మెయిన్ అడవి, అటవీ ప్రాంతం. అటవీ ప్రాంతంలోనే బయోడైవర్సిటీకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో తెలంగాణ అడవుల్లో కనిపించే ముఖ్యమైన జీవజాతులు ఏంటి సార్?
0: ఇప్పుడు నిల్మ గారు, మన తెలంగాణ వైల్డ్ లైఫ్ ఆస్పత్రిలో చూస్తే చాలా ఇంపార్టెంట్ స్టేట్. మన దగ్గర 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్, 2 ప్రొజెక్ట్ టైగర్ రిజర్వ్, కవాల్ టైగర్ రిజర్వ్, తర్వాత అమరాబాద్ టైగర్ రిజర్వ్. సో టైగర్స్ ముఖ్యంగా మన దగ్గర ఉన్నాయి. ప్రజెంట్ సెన్సస్ ప్రకారం చూస్తే అమరాబాద్లో దాదాపు 40-50 టైగర్స్ ఉన్నాయి. తర్వాత దీంతోపాటు లెపర్డ్స్, డియర్స్, బైసన్స్, అన్ని రకాలు యానిమల్స్ మన దగ్గర ఉన్నాయి. మన స్టేట్ యానిమల్ ఇస్ ఇప్పుడు డియర్, స్పాటెడ్ డియర్, పాలపిట్ట బర్డ్, అది ఇండియన్ రూరల్ అంటాము, అది మన స్టేట్ బర్డ్. సో మన దగ్గర దాదాపు 350 యానిమల్ స్పీషీస్, బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. ఒక 3000 ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి, దీంట్లో మెడిసినల్ ప్లాంట్స్ కూడా కౌంట్ చేసుకోవచ్చు. సో చాలా వరకు తెలంగాణలో చాలా మంచి బయోడైవర్సిటీ ఉంటుంది ఓవరాల్గా చూస్తే.
2: హలో
1: సార్, నమస్కార్.
2: నమస్తే అండి.
1: మేడం, కుంటా గంగారెడ్డి, ఆదిలాబాద్ నుండి.
2: ఓకే అండి.
1: ఆదిలాబాద్ లో వన్య ప్రాణుల స్ట్రెంగ్త్ చాలా తగ్గిపోతుంది మేడం. అయితే ఈ సంఖ్య పెంచడానికి నేను అన్ని విధాలుగా సహకరిస్తాను. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇనిషియేషన్ తీసుకోవాలని నా కోరిక.
0: ఖచ్చితంగా అండి, మేము కూడా మీలాగా ఉన్న ఇండివిజువల్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ మేము చాలా మనకి ఆశ్రమే. సో మీరు లోకల్ ఫారెస్ట్ ఆఫీస్కి ఒకసారి అప్రోచ్ అయ్యి మీకు ఒకసారి డిస్కస్ చేయండి, అక్కడక్కడ ఏం చేయగలుగుతారు, మేము కలిసి ఏం చేయగలుగుతాము, అది చాలా మంచిది.
1: సజెషన్ సహకరించండి సార్, నేను ఈరోజే కలుస్తాను ఫారెస్ట్ ఆఫీసర్కు.
0: ఓకే,
1: స్ట్రెంత్ పెంచడానికి సహకరించండి సార్ మీరు.
0: సరే అండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.
2: హలో.
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: వి శ్రీనివాస్ అండి నా పేరు. సార్,
2: సార్ వింటున్నారు, మాట్లాడండి.
0: చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు.
3: సార్, నేను రిటైర్డ్ ఎంప్లాయీని, సీనియర్ సిటిజన్.
0: ఓకే.
3: నా చిన్నప్పుడు మా కాలనీలో ప్లాంటేషన్, అదే రోడ్ సైడ్ ప్లాంట్ విలేజ్ ట్రీస్ లేవు. అయితే నేను ఒక గుల్మార్ చెట్టు మా ఇంటి ముందు నాటాను సార్, ఫుట్పాత్ మీద.
0: ఓకే.
3: ఇప్పుడు అదే శాపం అయిపోయింది, అది షెడ్డింగ్ ఇయర్లీ 2 టైమ్స్ అవుతుంది.
0: చెప్పండి.
3: మా ఇంటి టెర్రస్ పైన అంతా పడి డ్రైన్ బ్లాక్ చేస్తున్నాయి సార్. దాన్ని ట్రీ కటింగ్ పర్మిషన్ ఇస్తారా సార్ నాకు?
0: మీది డిస్ట్రిక్ట్ డిఎఫ్ఓ హైదరాబాద్ కింద వస్తుంది మీ జ్యూరిస్డిక్షన్. మీరు అప్లికేషన్ పెట్టండి, అప్లికేషన్ పెట్టండి. అది మేము ఆన్లైన్ చేసాము, ఈవెన్ ట్రీ ఫెల్లింగ్ కూడా. మీరు అప్లికేషన్ పెడితే మన వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. అది వీలైతే
3: ట్రీ ఫెల్లింగ్ కాకుండా
0: ప్రూనింగ్కి కూడా
3: కట్ చేస్తారా సార్ వాళ్ళు?
0: చేస్తారు చేస్తారు. మా ప్రముఖ

0: क्या मैं वो फर्स्ट प्रेफरेंस प्रूनिंग है, विल गिव
1: ప్రూనింగ్
0: పర్మిషన్.
1: వస్తుందా
0: యా
1: అంటే ఎవ్రీ టైం వాళ్ళు వస్తున్నారు వినాయక చవితి అప్పుడు వస్తున్నారు కానీ మేము చెప్పినా కూడా వినడం లేదు వాళ్ళు.
0: మీరు డిఎఫ్ఓకి అప్రోచ్ చేయండి. ఓకే యా
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.
2: హలో సార్, ఇందాక ఒక లిజనర్ అన్నారు ఇక్కడ కొన్ని జంతువులు జీవజాలాలు తగ్గిపోతున్నాయి, వాటి ప్రొటెక్షన్కి నేను కూడా పాలు పంచుకుంటానని. ప్రజెంట్ మన దగ్గర పులులు చిరుతలు వంటి అరుదైన కాదు ఇలాంటి అటవీ జంతువుల సంరక్షణలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్?
0: ఇప్పుడు నిల్మ గారు, నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే, మన ప్రపంచంలో మనుషులు అండ్ హ్యూమన్ బీయింగ్స్ మేము ఎక్స్టింగ్విష్ అయ్యి జీరో అయిపోతే ఫారెస్ట్ ట్రీస్ అండ్ యానిమల్స్ మంచిగా పెరుగుతారు. కానీ ఆపోజిట్ అయితే ట్రీస్ అండ్ యానిమల్స్ జీరో అయిపోయి మేము బతకలేము. సో దీనివల్ల మా ఏమర్థం అవుతుందంటే, దిస్ అర్త్ ఇట్ బిలాంగ్స్ టు యానిమల్స్ అండ్ ప్లాంట్స్. మేమే బయట నుంచి వచ్చి వాళ్ళకి వాళ్ళ ఏరియాలో మేము వచ్చేసాం. సో ఎందుకే ఇప్పుడు యానిమల్స్ పాపులేషన్ గ్రోత్ మళ్ళీ మన ఫారెస్ట్ తగ్గుతాయి. సో యానిమల్స్ అక్కడ వాళ్ళు ఉన్న స్థానంలో బిల్డింగ్స్ వచ్చాయి. సో ఎందుకే ఇది యానిమల్స్ బయటికి పోతున్నాము. ఫ్రమ్ అవర్ సైడ్ మేము నేను చెప్పినట్టు ప్రొటెక్టెడ్ ఏరియాస్, శాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్, ఎటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ మేము కడుతున్నాము. అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియాస్ కూడా 70% వైల్డ్ లైఫ్ ఈజ్ అవుట్ సైడ్ దీస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో అందుకే మేము మన లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. సో వీఆర్ ట్రయింగ్ టు కన్జర్వ్ ది అవైలబుల్ వైల్డ్ లైఫ్ విత్ దీస్ ఫారెస్ట్ రిసోర్సెస్. అండ్ ఆల్సో మేము అవుట్ సైడ్ ఫారెస్ట్ మన రెస్క్యూ సెంటర్స్ ఉన్నాయి. రెస్క్యూ సెంటర్స్లో కూడా మేము ఈ యానిమల్స్ని, ఒక ఇంజర్డ్ అయ్యేది యానిమల్స్ అక్కడ పెట్టాలా కొంతసేపు, కొన్ని 2-3 మంత్స్ మళ్ళీ అడవిలో మేము రిలీజ్ చేస్తున్నాము.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు వెంకటేశ్వర శర్మ అండి, మంగళపరి మెదక్ జిల్లా మాది.
0: చెప్పండి.
3: సార్ నమస్కారం. సార్
0: నమస్కారం.
3: నేను టీచర్ గా పనిచేస్తాను, మా పిల్లలకు కూడా ఇలాంటి కార్యక్రమాల గురించి చెప్తూ ఉంటాం సార్ మేము.
0: ఓకే.
3: అయితే ఇక్కడ ఏంటంటే, మా ఊర్లో కూడా మొత్తం ఇటు నర్సాపూర్ నుండి మన గుమ్మడికల వరకు చాలా అరణ్య ప్రాంతం ఉంది, మీకు ఐడియా ఉంటది.
0: అవును.
3: అలాగే అక్కడ ఇప్పుడు ఈ మధ్యలో కోతులు బాగా వచ్చేస్తున్నాయి. అక్కడ వీళ్ళందరూ కూడా రోడ్ల పైన కోతులకు ఆహారం ఇవ్వడం వల్ల అవన్నీ వచ్చి రోడ్లకు కూడా మన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. అట్లాగే వారికి ఆహారం లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. అలాగే మా ఊర్ల ప్రాంతంలో కూడా అడవి ఉంది, మా మంగళపర్తి ప్రాంతంలో. ఇది మన కౌడిపల్లి మండలం, మంగళపర్తి వెల్దుర్తి మండలం మధ్యలో అడవి ఉంటుంది. అక్కడ కూడా చెట్లు చాలా నాశనం అయిపోయినాయి ఇప్పటికే. అలా కాకుండా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ కోతులకు అటువంటి వాటికి ఆహారం కొరకు ప్రత్యేకంగా కొంత ఒక వనంలాగా ఏర్పాటు చేసి వాటికి చుట్టూ కూడా ప్రహరీ ఏర్పాటు చేసుకుని ఈ కోతులన్నీ కూడా దాంట్లోనే ఉండే విధంగా ఏదైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా ప్రభుత్వం నుండి? చేసేటప్పుడు ఈ కోతుల బాధపోతుంది, అట్లాగే రోడ్ల పైన కూడా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. నేను చాలా సార్లు కోతుల నుండి ఇబ్బందులు ఎదుర్కొన్నాను సార్. నేను కూడా ప్రయాణం చేస్తూ ఉంటాను బైక్ పైన. అట్లాగే ఈ ప్లాస్టిక్ విషయంలో కూడా మనం ఈ గ్లాసులు అటువంటి విస్తర్లు అటువంటివి కూడా తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. స్కూల్లో కూడా వాటర్ బాటిల్స్ కానీ వాళ్ళు కాకుండా స్వయంగా అందరు కూడా టీ గ్లాసు వాడుకోవడం, ప్లేట్స్ వాడుకోవడం, ఇలా అందరినీ మన లోపల మార్పు వస్తాయి. పర్యావరణ పరంగా మనం ఎంతో కాలుష్యం తగ్గించిన వాళ్ళ మైదమేమో అని నా యొక్క అభిప్రాయం సార్ ఇది.
0: ఓకే. ఇప్పుడు కోతుల గురించి మీరు చెప్పారు, మంకీస్ అంటే యాక్చువల్లీ ఇది వైల్డ్ లైఫ్లో రాదు. వైల్డ్ లైఫ్ యాజ్ పర్ రూల్ మేము ఇది రెసెస్ మంకీ అంటాము ఇది స్పీషీస్ని. ఎందుకంటే మేము మంకీస్ అక్కడక్కడ ఉందో లోకల్ మున్సిపాలిటీస్, అర్బన్ బాడీస్కి మేము చెప్పాము, వాళ్ళు కంట్రోల్ చేయాలి, క్యాచింగ్ చేయాలి. నిర్మల్లో మేము ఒకటి మంకీ రిహాబిలిటేషన్ సెంటర్ కట్టాము. అక్కడ మేము క్యాస్డ్ మంకీస్ని కాస్ట్రేషన్ చేసేసి మళ్ళా అడవిలో మేము రిలీజ్ చేస్తున్నాము. కానీ మంకీస్ వాళ్ళని ఫీడ్ చేయాలా ఒకటి ఇది మన చాలామంది చూసాము బయట వాళ్ళకి ఇది బనానాస్ అది ఇవ్వడం అది తప్పు, ఇది ఎట్లా చేయకూడదు. మేము చాలా ఇది అది మెసేజ్ కూడా పెట్టాము రోడ్ సైడ్ మేము.

0: అది బ్యానర్స్ కూడా పెట్టాము.
1: దీనివల్ల
0: ఏమవుతుందంటే మంకీస్ అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది, ఇది అలవాటు అయిపోతుంది. కానీ ఇన్సైడ్ ఫారెస్ట్ మేము ఫారెస్ట్ ట్రీ స్పీషీస్ న్యాచురల్ వైల్డ్ ఫ్రూట్ స్పీషీస్ మేము చాలా వరకు నాడుతున్నాము. కొన్ని చోట్ల చాలా ఎఫెక్టివ్ అయింది, కొన్ని చోట్ల ఇంకా అది ప్రాబ్లం నడుస్తుంది. సో ఇది రిగార్డింగ్ మంకీస్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మేము ఇది ఫస్ట్ టు ట్వెల్త్ మేము ఒకటి క్యాంపెయిన్ లాగా ఇప్పుడు స్టేట్ వైడ్ ఎన్వైరన్మెంటల్ ఫార్ట్ నైట్ లాగా మేము సెలబ్రేట్ చేస్తున్నాము. ఫస్ట్ సెకండ్ థర్డ్ రోజు ఐదర్ ఆఫ్ దీస్ డేస్ స్టేట్ వైడ్ మేము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ డిస్కార్డ్ చేయాలంటే ఇది క్యాంపెయిన్ కూడా రన్ చేసాము. ప్రొటెక్టెడ్ ఏరియాస్లో టైగర్ రిజర్వ్ ఏరియాలో మేము ఖచ్చితంగా అది సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము. బయట కూడా నా మనవి ఏమంటే బయట కూడా మన లోకల్ స్కూల్స్ ఎన్జిఓస్ కూడా ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దే షుడ్ బ్యాన్. ఇది ఇది చాలా చాలా ఇది యాంటీ ఎన్వైరన్మెంట్ ఎంటిటీ అది. సో యువర్ కన్సర్న్ ఈజ్ వెల్ టేకన్ అండి.
2: సార్ ఇప్పుడు తెలంగాణలో ఏకో టూరిజంకి చాలా అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న అటవీ ప్రాంతంలో పర్యాటక కేంద్రాలు కానీ ప్రకృతి ఆధారిత పర్యాటక ప్రాంతాలు కానీ చాలా ఉన్నాయి. సో ఈ ఎకో టూరిజంని ఎలా డెవలప్ చేస్తున్నారు మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి?
0: ఇప్పుడు నిల్మ గారు మన తెలంగాణలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి టీ ఎకో టూరిజం. అమరాబాద్ టైగర్ రిజర్వ్ కానీ, కవాల్, బోగతా ఫాల్స్, మలుల్ల తీర్థం, ఎటువంటి పకాల్ సాంక్చురీ, పోచారం సాంక్చురీ ఏరియాస్లో అది ఒకటి. రెండోది ఏమంటే మేము అర్బన్ పార్క్స్ కట్టాము. హైదరాబాద్లో అర్బన్ పార్క్స్ ఉన్నాయి, స్టేట్ వైడ్ 130+ అర్బన్ పార్క్స్. కొన్ని పబ్లిక్కి ఓపెన్ చేసాము, కొన్ని ఇంకా అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి. దీనివల్ల మా ఈకో టూరిజం యాక్టివిటీ చాలా వరకు మేము అవకాశం ఇచ్చాము. ఈకో టూరిజం వల్ల ఇంకా ముఖ్యంగా ఏమవుతుందంటే ఉపాధి, లోకల్ యూత్కి ఎంప్లాయ్మెంట్, లైక్ గైడ్ సర్వీసెస్, హోమ్స్టేస్, హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు చేసేసి అమ్ముతున్నారు. కొంత ఫుడ్ సర్వీసెస్ ద్వారా కూడా వాళ్ళకి ఆదాయం దొరుకుతుంది. సో ఈకో టూరిజం పొటెన్షియల్ చాలా ఉంది, ఇంకా మేము పెంచడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాము.
2: మీరు వింటున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం, ప్రచ్చని చెట్లు ప్రగతికి మెట్లు వీటి గురించి మీరు నేరుగా వినయ్ కుమార్ గారితో సంభాషించవచ్చు. సార్ ముఖ్యంగా ఏకో టూరిజం ద్వారా ప్రజలకు అంటే చాలామంది ఇప్పుడు అర్బన్ ప్లేసెస్లో కానీ సిటీస్లో ఉన్నవాళ్ళు వాళ్ళ కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం ఈ ఏకో టూరిజం ద్వారా అడవుల్లోకి వెళ్ళి కాస్త రిలీఫ్ అవ్వాలనుకుంటున్నారు. సో వాళ్ళు అలాంటి వాళ్లకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడంలో కానీ, మొక్కల యొక్క ప్రాధాన్యత తెలవడం కానీ, అడవుల యొక్క ప్రాధాన్యత తెలియజేయడంలో కానీ వాళ్ళకి మీరేమన్నా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారా ఎకో టూరిజం ద్వారా?
0: అవును నిల్మ గారు, ఇప్పుడు నేను చెప్పినట్టు ఎకో టూరిజం ద్వారా మేము అక్కడక్కడ మన ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ మన్నూర్ తర్వాత ఇది పోచారం, ఎటువంటి హైదరాబాద్ కేబీఆర్లో కూడా ఇంటర్ప్రిటేషన్ సెంటర్స్ కట్టాము, నేచర్ గైడ్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము విజిటర్స్కి, సైనేజెస్ ఉన్నాయి, డాక్యుమెంటరీస్ రన్ చేస్తున్నాము ఆన్ ఈకో టూరిజం. అక్కడక్కడ వాళ్ళు పోవచ్చు హౌ ఈకో టూరిజం ఇది బెనిఫిషియల్, మరియు నేచర్ ట్రైల్స్ ద్వారా కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము పబ్లిక్కి.
2: సార్ ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ డిజిటల్ యుగంలో ఉన్నాం, సో ప్రతి దానికి కూడా డిజిటల్ టెక్నాలజీ మీద మనం డిపెండ్ అవుతున్నాం. సో డిజిటల్ టెక్నాలజీ ద్వారా అటవీ శాఖ పనులు కానీ, అటవీ సంరక్షణ పర్యవేక్షణ కానీ, ఈ డిజిటల్

0: టెక్నాలజీని మీరు ఎలా వాడుతున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు సార్ డిజిటల్ టెక్నాలజీని?
1: ఇప్పుడు టెక్నికల్లీ మేము అన్ని డిపార్ట్మెంట్స్ లాగా జిఐఎస్ ద్వారా, డ్రోన్స్ ద్వారా, కెమెరా ట్రాప్స్ ద్వారా, ఇది వైల్డ్ లైఫ్ సైన్సెస్ కానీ, హ్యాబిటేట్ మానిటరింగ్ కానీ, ఫారెస్ట్ ప్రొటెక్షన్, ఎన్క్రోచ్మెంట్ డిటెక్షన్, ఫారెస్ట్ ఫైర్స్ సర్విలెన్స్, ఇది అన్నీ మేము హైటెక్ టెక్నాలజీ ద్వారా చేస్తున్నాము. రియల్ టైమ్ అలర్ట్స్ మనకి వస్తే మేము ఇమీడియట్గా ఫీల్డ్ స్టాఫ్కి పంపించి వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు. డ్రోన్ ద్వారా మేము మానిటరింగ్, తర్వాత ప్లాంటేషన్ సర్వైవల్ అసెస్మెంట్, ఫైర్ డిటెక్షన్, ఇల్లీగల్ యాక్టివిటీస్ అడవిలో హంటింగ్ అని, పోచింగ్ అని, అది అన్నీ మేము మానిటర్ చేస్తున్నామండి.
0: అంటే సార్ ఇప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసి ఇప్పుడు ఫారెస్ట్లో అగ్ని ప్రమాదాలు, ఫారెస్ట్ ఫైర్స్ వీటిని ఏదన్నా గుర్తించడానికి డిజిటల్ టెక్నాలజీని మీరు యూజ్ చేస్తున్నారా సార్?
1: అవునండి, అగ్ని ప్రమాదం ముందుగా తెలియాలంటే మేము సాటిలైట్ అలర్ట్స్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మా ఒక సెంట్రల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ దేహ్రాదూన్లో, అక్కడ నుంచి మాకు రియల్ టైమ్ అలర్ట్స్ ఆల్ ఓవర్ ది ఇండియా, వీ గెట్ ది అలర్ట్స్. ఇమీడియట్ అలర్ట్ మన కింద స్థాయి అధికారి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్లో ఉన్న వాళ్ళకి పోతుంది. వాళ్ళు డ్రోన్, జిఐఎస్ మానిటరింగ్ మరియు ఫీల్డ్ స్టాఫ్ సర్వలెన్స్ ద్వారా అగ్ని ప్రమాదం అనేది వెంటనే మేము, మాకు తెలిస్తే మేము అటెండ్ చేస్తున్నామండి.
0: సార్ ఇప్పుడు డిజిటల్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అని మీరు అటవీ శాఖల్లో ప్రవేశపెట్టారు, సో ఇది ఎలా అమలు అవుతుంది సార్ అటవీ శాఖలో డిజిటల్ గవర్నెన్స్ కానీ ఈ గవర్నెన్స్ కానీ?
1: ఇప్పుడు మేము చాలా పబ్లిక్ ఇంటర్ఫేస్లో ఉన్న కార్యక్రమాలు లైక్ ట్రీ ఫెల్లింగ్ పర్మిషన్స్, పర్మిట్స్, టింబర్ పర్మిట్స్, ఇది మేము ఆన్లైన్ చేసాము. తర్వాత హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, కొంత వైల్డ్ లైఫ్తో హ్యూమన్ కిల్ అయితే, లేకపోతే లైఫ్ స్టాక్ కిల్ అయితే వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి కూడా మేము ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. మన వెబ్సైట్లో అన్ని అవి లింక్స్ ఉన్నాయి, వెబ్సైట్ ద్వారా వాళ్ళు ఇంకా ఎవరికి ఎంత క్లారిఫికేషన్ కావాలా అంటే, లేకపోతే నియరెస్ట్ ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళి మన రేంజ్ ఆఫీసర్లు, డిఎఫ్ఓలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చాలా సర్వీసెస్ మేము ఆల్రెడీ ఆన్లైన్ చేసామండి.
0: ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు సార్. హలో,
2: నమస్తే మేడం, శ్రీనివాస్ మాట్లాడుతున్నా హైదరాబాద్.
0: చెప్పండి సార్.
2: నేను ఒక చిన్న సజెషన్ చెప్దాం అనుకుంటున్నాను.
0: ఓకే
2: సార్, అది అవెన్యూ ప్లాంటేషన్ ని ఏవో చెట్లు పెడుతున్నారు.
1: అవునండి
2: సార్, అవి కాకుండా కొంచెం వేప చెట్లు ఎక్కువ పెట్టేలాగా చూడండి సార్, ఎందుకంటే అవి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లస్ కొంచెం యూరియాలో కూడా వాడతారు కదా, నిమ్ కోటెడ్ యూరియా అని, కొంచెం అది ఎక్కువ పర్సంటేజ్ అవి ఎక్కువ ఉంటే బాగుంటుందని నా సజెషన్
1: సార్. మీ సజెషన్ ఇస్ గుడ్. ఇంకా ఏమైందంటే కొన్ని మన చెట్టులు మేము ఏం చెట్టు నాటాలంటే డిపెండ్స్ ఆన్ ది సైట్, సైట్ కండిషన్. సో కొన్ని చోట్ల ఇది సైట్ కండిషన్ బట్టి నీమ్ చెట్టు అయితే మేము ఖచ్చితంగా నాటుతాము, నాటుతున్నాము కూడా ఉన్నాము, కానీ కొన్ని చోట్ల సైట్
2: నాకు ఎక్కువ ఇది గుల్మోహరును ఇంకా వేరే కనబడుతున్నాయి.
1: ఎక్కడ మీ ఏ జిల్లా అండి? హైదరాబాదా?
2: హైదరాబాద్.
1: హైదరాబాద్ మీ లోకల్ అక్కడ హెచ్ఎండి కానీ జిహెచ్ఎంసీలో మన ఫారెస్ట్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఒకసారి రిప్రజెంట్ చేయండి, నేను చెప్తాను అక్కడ. ఓకే, థ్యాంక్ యూ.
0: మీరు వింటున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం వింటున్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు మన స్టూడియోలో మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి నేరుగా వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారి నుంచి సమాధానాలు పొందవచ్చు. సార్ ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్కి అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి నేచర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ కోసం అటవీ శాఖ నుంచి మీరు ఎలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ వాళ్ళకి

0: కల్పిస్తున్నారు సార్, పెడుతున్నారు.
1: ఇప్పుడు నిల్మ గారు, మేము ఎన్విరాన్మెంట్ డే కాకుండా వేరే రోజులు కూడా విద్యార్థులకు నేచర్ ఎడ్యుకేషన్ కోసం మేము నేచర్ క్యాంప్స్, బర్డ్ వాచింగ్ ప్రోగ్రామ్స్, ఈకో క్లబ్స్, ఫారెస్ట్ విజిట్స్ మరియు ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. గవర్నమెంట్ స్కూల్ అయితే నేచర్ ఫారెస్ట్ వాక్స్, ఫారెస్ట్ విజిట్స్ 100% మేము ఫ్రీ చేశాము. ప్రైవేట్ స్కూల్తో కొంత మినిమం ఫీజ్ మేము కలెక్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే, ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు ప్రిన్సిపల్స్, టీచర్స్ కానీ లోకల్ ఫారెస్ట్ ఆఫీసర్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏర్పాటు చేస్తారు.
0: సార్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అర్బనైజేషన్ పెరిగిపోతుంది, పట్టణీకరణలు పెరుగుతున్నాయి, నగరాలు పెరుగుతున్నాయి. సో ఇలాంటి సందర్భాల్లో సిటీస్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు కొన్ని చెట్లను కూడా కొట్టేయాల్సి వస్తుంది, తీసేస్తున్నారు. సో మీరు అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ ఈ తెలంగాణలో ఎన్ని నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు, ఎలా డెవలప్ చేస్తున్నారు సార్, అందులో ఎలాంటి ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు?
1: ఇప్పుడు తెలంగాణలో 130 పైన అర్బన్ పార్క్స్ ఉన్నాయి. ఈ అర్బన్ పార్క్స్లో నగర ప్రజల వనం మేము అది అంటున్నాము. దీంట్లో బర్డ్స్ కానీ, చిన్న జంతువులు మరియు రకరకాలు అది బటర్ఫ్లైస్, ఎటువంటి పార్క్స్ కూడా మేము పెట్టాము. సో అర్బన్ ఏరియాలో వేరేవారు మన ఫారెస్ట్ ఏరియా ఉంటే అక్కడ అర్బన్ పార్క్స్తో పాటు ఇంకా మేము కన్జర్వేషన్ రిజర్వ్స్ కూడా పెట్టాము. సో దట్ బయోటిక్ ఇంటర్ఫరెన్స్ తగ్గించి ఇది వైల్డ్ లైఫ్ కానీ ఉన్న బర్డ్స్ స్పీషీస్ని మేము ప్రొటెక్ట్ చేయగలుగుతాము.
0: హలో.
2: హలో,
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను జీరాబాద్ నుంచి మల్లేష్ మాట్లాడుతున్నా, రిటైర్ టీచర్. ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, పర్యావరణం కాపాడడం అనేది అసలు గ్రామీణ స్థాయి నుంచే మొదలు కావాలి. అంతా రైతులు ఏం చేస్తున్నారంటే పంట వ్యర్థాలన్నీ తగిలేస్తున్నారు. తగలబడి మొన్న కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, వాళ్ళు కూడా కాలిపోయి చనిపోతున్నారు. ఇది మంచిది కాదు. కాబట్టి దీని గురించి మరి రైతులకు అవగాహన కల్పించడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నా అనేది ఒకటి. రెండోది, పట్టణాలలో కూడా చెత్తనికి చెత్త వేయకుండా కాలుస్తున్నారు. ఇది చట్ట విరుద్ధమని చెప్తే కూడా వాళ్ళు వినట్లేదు. అట్లాంటి వాళ్ళ విషయం సిటీలో కూడా ఏ రకమైన అవగాహన చేస్తున్నారో కొంచెం తెలపాలని నేను రేడియోలో వింటున్నాను.
1: ఇప్పుడు గ్రామ స్థాయిలో మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. మీకు స్పెసిఫిక్గా అక్కడ ఇది వాళ్ళు కాలుస్తున్నారు అది చెట్టులు, ఆ ఏరియా గురించి మాకు నియరెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో మీరు ఒకసారి కంప్లైంట్ ఇవ్వండి, మన వాళ్ళు పోయి అక్కడ చూస్తారు అక్కడ ఇట్లా జరుగుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ మేము అది ఆల్రెడీ మేము కేసు బుక్ చేసాము. చాలామంది ఇది ఆల్రెడీ అవగాహన వచ్చింది, అది చెట్లు నరకాలంటే అది కొద్దిగా అది అఫెన్స్ లాగా కేసు బుక్ అయితే అంటే వాళ్ళు స్టాప్ చేశారు. మీ దగ్గర అక్కడ ప్రాబ్లం అవుతుంది మీరు చెప్పండి ఒకసారి.
0: సార్, మా స్టూడియోకి వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు సార్, ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మా లిజనర్స్ అడిగే క్వశ్చన్స్కి అలాగే మా క్వశ్చన్స్కి చాలా చక్కగా ఆన్సర్ చేశారు. మీరన్నట్టు ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటాలని ఒక ప్లెడ్జ్ తీసుకొని ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటి, మొక్క నాటడమే కాకుండా ఆ మొక్క ప్రాపర్గా పెరిగేటట్టు ఆ సంరక్షణ కూడా వాళ్ళే తీసుకోవాలని మనం ఆకాశవాణి తరపున అందరినీ కోరుకుందాం సార్. ధన్యవాదాలు సార్, మీకు నమస్కారం.
1: నమస్కారం అండి. అండ్ అన్ని శ్రోతలు కూడా మళ్ళీ ఒకసారి ఎన్విరాన్మెంట్ డే నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
3: మీరు ఇంతవరకు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తెలంగాణ. ఈ కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12 గంటలు. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

0: FM Rainbow 101.9.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: वहीं पर बहुत सारी बातें भी हैं आपको बतानी।
1: FM Rainbow 101.9

0: FM రెయిన్బో 101.9.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: FM Rainbow 101.9.
2: And friends, మీరు ఐ మీన్ యు ఆర్ లిస్నింగ్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ నమస్తే హలో ఆదాబ్. అండ్ యాజ్ వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ దిస్ డే స్పెషల్, సో టుడే ఇట్స్ అ బర్త్ యానివర్సరీ ఆఫ్ ముఖేష్ భట్, బాలీవుడ్ ప్రొడ్యూసర్ దట్ ఈస్. హీ బోర్న్ ఆన్ June 5th, 1952. ముఖేష్ భట్ ఈస్ అ ప్రామినెంట్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ కో ఓనర్ ఆఫ్ ద బ్యానర్ విశేష్ ఫిల్మ్స్. Alongside his elder brother, filmmaker Mahesh Bhatt, he shaped Bollywood in the 1990s and 2000s by producing critically acclaimed, commercially successful, small-budget films renowned for their chart-topping music. He inherited the world of cinema as his father, Nana Bhai Bhatt, was also a film producer and director. He is an Indian film producer and actor who had produced numerous Bollywood films. He is the younger brother of Mahesh Bhatt and also the co-owner of Vishesh Films, a production company established in 1986. As we are speaking about Mukesh Bhatt and his films, so let's listen a song of I Feel Sadak. For sure I'll make you listen, but before that I have something special to share with you.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: FM Rainbow 101.9.

ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000 0033100.

0: రెయిన్బో 101.9.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: FM Rainbow 101.9.
3: And friends, on FM Rainbow 101.9, you are

0: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2000 మందికి పథకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: FM Rainbow 101.9.

0: Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

101.9. నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: FM Rainbow 101.9।
4: और साथियों, आकाशवाणी के उसी एफएम रेनबो 101.9 पर आप सुन रहे हैं आपका अपना प्रोग्राम हेलो रेनबो, जहां पर आज हमने आपसे पूछा है कि पर्यावरण को बचाने के लिए क्या किया जा सकता है। तो हमारे साथ कुछ कॉलर्स जुड़ रहे हैं, देखते हैं उनका क्या कहना है। हेलो रेनबो।
5: नमस्ते यार।
4: नमस्कार नमस्कार, कौन बात कर रहे हैं?
5: हैदराबाद अकबाल बात कर रहा हूँ।
4: बस आपकी यही बात सुनने के लिए आपसे आपका नाम पूछना पड़ता है इकबाल जी।
5: यही पर्यावरण है जो आप अपने आप को अच्छा बनाने के लिए, गुफ्तगू का जब पर्यावरण होता है उसको अच्छा बनाने के लिए आबो हवा हो, जैसा टैगिंग पावर हो, इस तरह से आप कुछ करते हैं अपना काल नहीं लगने पर, कृपा करिए माफ कर दीजिए कहते हैं, तो काल नहीं लगने की जो खुशी होती है, जो आप माफी चाहते हैं नहीं कल रिसीव हो सका बोल के, वो बहुत अच्छी खुशी दिखती है, यानी कि बेहतरीन पर्यावरण बन जाता है उससे।
4: धन्यवाद धन्यवाद। चलिए, हम वैसे इस बात के लिए हम अपने आप को ये समझते हैं कि हमारे किसी छोटे से प्रयास के कारण हम किसी के चेहरे पर खुशी लेकर आ रहे हैं।
5: हाँ, ये बेहतरीन पर्यावरण है, और जितनी भी अच्छी आबो हवा हो और इंसान में अगर गुफ्तगू का अगर जरा भी लफ्ज गलत हो जाए
4: जी,
5: तो पूरा पर्यावरण खराब हो जाता है। तो गुफ्तगू का पर्यावरण अच्छा रहना ये आपसे सीखना पड़ता है।
4: बहुत बहुत धन्यवाद कि आपने हमें इस काबिल समझा।
5: सही कहना था, और एक गाने का मुखड़ा सुनाना चाह रहा हूँ मैं।
4: जी जी जी।
5: हम लाए हैं तूफान से
4: कश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के। बहुत बहुत खूब, बहुत अच्छे, बहुत अच्छे इकबाल जी, धन्यवाद। तो साथ ही थे इकबाल जी जिन्होंने अपनी बात हमारे साथ साझा की। यदि आप भी अपनी बात हमारे साथ साझा करना चाहते हैं तो आप हमें कॉल कर सकते हैं। कॉल करने के लिए नंबर 2323-4821 या फिर 2323-0030 या फिर साथियों 2970-4715 पर भी आप हमसे संपर्क कर सकते हैं। और यदि हमारी फोन लाइन आपको बिजी आ रही है तो आप भाई नाराज नहीं होने का, टेंशन नहीं लेने का, बस एक व्हाट्सएप कॉल कर देने का। और हमारा व्हाट्सएप नंबर तो आप जानते ही हैं। तो एक और कॉलर जुड़ने की कोशिश कर रहे हैं, देखते हैं उनका क्या कहना है। हेलो रेनबो।
6: हेलो रेनबो, प्रीति जी, गुड आफ्टरनून।
4: हैप्पी आफ्टरनून, हैप्पी आफ्टरनून। रमणय्या गारू, వెల్కమ్.
6: బాగున్నావు కదా?
4: మీ దయ వలన బాగున్నాను సార్, చెప్పండి.
6: ప్రీతి ప్రీతి బాగుండాలి, ఐశ్వర్యం అమ్మాయి ఐశ్వర్య వచ్చింది కదా?
4: అవును సార్, ఐశ్వర్య మేడం కూడా వచ్చారు ఇవాళ, ఐశ్వర్యకి కూడా ఆశీర్వదించండి.
6: ఐశ్వర్య కూడా బాగుండాలి, ఆమెతో మాట్లాడితే మనకు మాకు ఐశ్వర్యం వస్తుంది.
4: అవును, అయితే సార్ ఐశ్వర్య గారు మాట్లాడుతున్నారు.
7: హలో సార్, నమస్తే.
6: నమస్తే నమస్తే, మరి నీతో మాట్లాడితే మాకు ఐశ్వర్యం వస్తుంది.
7: చెప్పండి సార్, మీరు ఎలా కాపాడదాం అనుకుంటారు?
6: ఇద్దరికి ఇద్దరికి కూడా దీర్ఘాయుష్ అనుభవాన్ని ఆశీర్వదిస్తున్నాను నేను.
7: థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్ తో అంతా బాగానే ఉంటాం మేము.
6: అదేమా, పర్యావరణాన్ని గురించి మాట్లాడితే మేము, మాది విల్లా అమ్మా, అయితే మా విల్లా చుట్టూ చెట్లు పెట్టాం, అన్ని రకాల చెట్లు పెట్టాం, దాలింబ జమ్మి అన్ని రకాల చెట్లు పెట్టాం, మామిడి అరటి పప్పాయ మొత్తం మునగ మొత్తం అన్ని పెట్టేసాము, అన్ని బాగా ఉన్నాయి. పొద్దున్నే మార్నింగ్ పొద్దున్నే పోయి దానికి నీళ్లు పడతారు మా అబ్బాయి, నేను కూడా కూర్చొని ఉంటాను, నీళ్లు పడతాడు, హాయిగా చల్లగా ఉంటది, పరిసరాలు కూడా శుభ్రంగా పెట్టుకుంటారు మా వాళ్ళు, ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది పర్యావరణాన్ని. మేము మాకు తోచినంత ఆ విధంగా చేస్తున్నాం.

0: మేము అప్పుడు విలేజ్ లో కూడా మాకు 700 చెట్లు బత్తాయిలు ఉండేటివి,
1: ఓ
0: బత్తాయి చెట్లు 700 చెట్లు ఉండేటివి.
1: గ్రేట్
0: అప్పుడు కూడా
1: గ్రేట్
0: చాలా బాధ పెట్టుకున్నాము. ఎన్ని పోయినా ఎన్ని ఎండిపోయినా నీళ్ళు లేక అప్పుడు అన్ని చెట్లు లేవు ఆడగానే వేప చెట్లు ఉన్నాయి చుట్టూ బాగున్నది. ఇక్కడ మాత్రం ఇవే ఉన్నాయి అన్నమాట.
2: చాలా మంచి మాట చెప్పారు రమణయ్య గారు. ఇంత ఒక్క విషయం
0: మీ ఇద్దరికి మరొకసారి దీర్ఘాయుష్ అనుభవాన్ని ఆశీర్వదిస్తున్నా.
2: థ్యాంక్ యూ రమణయ్య గారు. ఇంకొక విషయం నాకు చాలా మంచిది అని అనిపిస్ ఏమనిపించిందంటే, మీరు దాన్ని మొక్కలు నాటి మళ్ళీ దానికి నీళ్లు పోస్తున్నారు, దానికి కేర్ తీసుకున్నారు, అది చాలా ఇంపార్టెంట్ సార్. చాలా మంచిగా అనిపించింది మీతో మాట్లాడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో దోస్తో, ఏ థే రమణయ్యా జీ జిన్హోనే అప్ని బాత్ హమారే సాథ్ సాజా కీ, ఔర్ యది ఆప్ భీ అప్ని బాత్ హమారే సాథ్ సాజా కర్నా చాహతే తో ఆప్ హమే కాల్ కర్ సక్తే హై. ఔర్ కాలర్స్ కీ ఔర్ ఆగే బడ్నే సే పహలే ఏక్ విశేష్ జాన్కారీ ఆప్ సభీ తక్ పహుంచా దియే దేతే హై. స్టే ట్యూన్డ్.
3: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: FM Rainbow 101.9.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: यस दोस्तों, तो हम बात कर रहे हैं हेलो रेनबो में. हमारे साथ एक कॉलर जुड़े हुए हैं, देखते हैं उनका क्या कहना है. हेलो रेनबो. लगता है इन्होंने अपना कॉल ड्रॉप कर दिया है. कोई बात नहीं, हमारे साथ मधुलिका जी जुड़ी थी. जी हाँ, और वो अपनी राय साझा करना चाहती थी, बट शायद उनका फ़ोन कट हो गया, ऐसे मुझे लग रहा है. पुनः एक बार कोशिश करते हैं. हेलो रेनबो.
4: हेलो.
3: हेलो, नमस्कार जी, कौन बात कर रहे हैं?
4: आपको और ऑस्ट्रेलिया हर के अवसर है तो स्वागतम करो. और सब मित्रों को मेरा नमस्कार. आप आरती है सबको अभिनंदन कर रहा हूँ. मैं सोनू बात कर रहा हूँ शिवरामपल्ली से.
3: शिवरामपल्ली से सोनू जी हमारे साथ जुड़े हैं. पर सोनू जी, हम आपसे यही नम्र निवेदन करते हैं कि कृपया आप अपनी बात संक्षेप में साझा करें और मात्र आज के विषय पर ही बात करेंगे.
4: आपका मर्जी.
3: हाँ जी, हाँ जी, बताइए.
4: तो आप जो बोले सही बात, जो पेड़ का लगाना सोचना ये बराबर है, उसकी सुरक्षा करना ये होता हमारा धर्म.
3: बिल्कुल, वो उसकी सुरक्षा करना हमारा धर्म है, ये बात बिल्कुल आपने सही बताई.
4: हाँ सुनो, उसको रक्षा करने के लिए जो प्रदूषण हो रहे प्लास्टिक यूज करना और ज्यादा मच्छर जान जो निकले, आप जॉब करे आपको भी गाड़ी होना, आप भाई को करे भाई को भी गाड़ी होना, आप घर में कितना सदस्य सबको एक एक गाड़ी.
3: बिल्कुल,
4: जो धुआं बाज रहे वो भी प्रदूषण हो रहे.
3: बिल्कुल,
4: आप भी आ रहे हैं ना मार्केट में कि जींस करूँ बिना पॉलिथीन से, कोई नहीं लेते गैस, नहीं ले गैस यूज करना, प्लास्टिक कम करना. ये ग्रामांचल में ज्यादा होता, आप लोग हमेशा प्रयास कर रहे, जितना आगे रेडियो माध्यम में सेंटर में कर रहे, आज नहीं जब से भी ये प्रदूषण सृष्टि हुआ उसको रोकना हमारा ये इंसान का काम है. शहर में सब सुन रहे,
3: बिल्कुल कोई नहीं समझ रहा है. ये बात बिल्कुल आपने सही कही. बहुत बहुत धन्यवाद आपका जुड़ने के लिए. बहुत अच्छा लगा आपसे बात करके सोनू जी. बहुत बहुत धन्यवाद आपका. और यहाँ पर हम साथियों रुकते हैं एक विशेष जानकारी आप तक पहुँचाने के लिए. स्टे ट्यून्ड.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: FM Rainbow 101.

0: रेनबो, जहां पर हमारे कॉलर्स हमारे साथ जुड़ रहे हैं, देखते हैं उनका क्या कहना है। हेलो रेनबो।
1: हेलो प्रीति जी, कैसे हैं मैडम? गुड आफ्टरनून, के रमेश बात कर रहा हूँ। मैंने
0: हैप्पी आफ्टरनून, हैप्पी आफ्टरनून के रमेश जी, उस्मानगंज से बात कर रहे हैं, कैसे हैं आप रमेश
1: जी?
0: जी
1: जी जी, ऐसा गायब हो गए तो कैसा? 2 दिन के नीचे हम जयश्री मैडम से याद किया था, प्रीति जी नया है बहुत दिनों का, कैसा ऐसा नया है तो कैसा हो, आपके अधिकारियों ने भी बोल दिया मैंने, तो जल्दी से जल्दी प्रीति जी को बुला लेना, बोल
0: बस आपने बोल दिया और हम आ गए।
1: धन्यवाद मैडम। अभी क्या जी मेरा आज
0: टॉपिक दिया है कि पर्यावरण को बचाने के लिए क्या क्या किया जा सकता है,
1: बड़े बड़े
0: पर्यावरण को, एनवायरनमेंट को, नेचर को बचाने के लिए क्या
1: बहुत
0: क्या किया
1: अच्छा
0: जा
1: काम,
0: सकता
1: बहुत
0: है।
1: अच्छा मैडम।
0: धन्यवाद।
1: एक मैडम, हर घर पे एक पेड़ कंपलसरी रखना है, हर घर पे। और क्या बोले तो हर नूट या నూట రెండు వందల గజాలు ఇల్లు అన్నమాట, ఒక 100 గజాలు 100-150 గజాలు కట్టేసి చుట్టుముట్టు కుళ్ళ వదిలిపెట్టేసేసిందా నేను,
0: చాలా మంచిది.
1: చుట్టుముట్టు అరటి చెట్టు ఉంది, మ్యాంగో చెట్టు ఉంది, బొప్పాయి చెట్టు ఉంది, చిన్న చిన్న ఆకుకూరలు ఉన్నాయి.
0: చాలా మళ్ళీ ఇప్పుడు మ్యాంగోస్ తినడానికి రమేష్ గారు, రమేష్ గారు
1: తోటకూర మింటకూర అన్ని మా ఇంట్లోనే తయారు చేస్తున్నాం.
0: చాలా మంచిది రమేష్ గారు,
1: మందులు లేకుండా ఒరిజినల్ గా తయారు చేస్తున్నాం అనమాట.
0: చాలా మంచి మాట. కానీ రమేష్ గారు ఇప్పుడు మ్యాంగోస్ తినడానికి ఇప్పుడు మీ దగ్గరే రావాల్సి వస్తుంది రమేష్ గారు. రమేష్ గారు చాలా మంచి మాట చెప్పారు. హలో,
1: హలో చెప్పండి మేడం.
0: చాలా మంచి మాట చెప్పారు, కానీ ఇప్పుడు మ్యాంగోస్ తినాలంటే మీ దగ్గర రావాల్సి వస్తుంది. మ్యాంగోస్ మీ దగ్గర మ్యాంగో ట్రీ ఉంది అని చెప్పారు కదా, అయితే మామిడి పండ్లు తినడానికి మీ దగ్గర రావాల్సి వస్తుంది. అవునా? ఓకే, మరి మీరు మీ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటాను. తో సాథ్ యే తే రమేష్ జీ ఉస్మాన్ గంజ్ సే జినోనే అప్ని బాత్ హమారే సాథ్ సాజా కీ ఔర్ యహాన్ పర్ హమ్ ఆగే బఢ్తే హై ఆపే మే సే ఆపే కీ ఫర్మాయిష్ ఏక్ ప్యారే సే గీత్ కీ ఔర్ ఉస్సే పెహలే కుచ్ అహమ్ జాన్కారీ ఆప్ తక్ పహుంచానీ హై తో ఉసీ ఔర్ బఢ్తే హై. స్టే ట్యూన్డ్.

FM Rainbow 101.9, musically yours.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: जी हाँ साथियों, बस यही आपसे कहना है कि आपकी नज़रों ने हमें प्यार के काबिल समझा, उसके लिए बहुत बहुत धन्यवाद। और यहाँ पर हम पहुँचते एक विशेष जानकारी के लिए।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చూశారు జస్ని హైదరాబాద్ లోకి మీ రాజేష్తో. విద్యా సంవత్సరం మొదలైంది. నోట్బుక్స్, బ్యాగ్స్, ఇలా పిల్లల అవసరాలు చాలా ఉంటాయి. అవి తీసుకోవడం పూర్తయ్యే వరకు తల్లిదండ్రులకు ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. బయట రేట్లు చూస్తుంటే మరి విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి

వాడు గ్యాస్ పెట్రోల్ పేరు చెప్పి మరి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇట్లా వసూలు చేస్తూ మరి రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. దీన్ని అధిగమించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు అని అంటే, లేదా ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ కలిసి మరి హోల్సేల్ మార్కెట్కి వెళితే సో మీరు సేఫ్గా ఉండొచ్చు. సో ఆ హోల్సేల్ మార్కెట్స్ హైదరాబాద్లో ఎక్కడున్నాయి, ఎక్కడ మీకు చౌకగా దొరుకుతాయి, మరి ఆ ఇన్ఫర్మేషన్ మీకు జస్ని హైదరాబాద్లో చెప్పబోతున్నాను. స్టూడియోలో టైం 2:02 దాటి 7 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్ లో. జస్నీ హైదరాబాద్ లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, మనకి బుక్స్ ఎక్కడ అందుబాటులో ధరలు అందుబాటు ధరలో ఉంటాయి అనేది మనం మాట్లాడుకుంటున్నాం. సో బేగం బజార్ మనకి హైదరాబాద్లో చాలా చాలా చాలా ఫేమస్ అండ్ తరచుగా వినిపించే పేరు. మరి హైదరాబాద్లో బేగం బజార్లో కూడా మనకి అందుబాటు ధరల్లో ఉంటాయి. స్టూడెంట్ సప్లైస్కి ఉన్న అతిపెద్ద మార్కెట్స్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. చాలా తక్కువ ధరకే దొరుకుతాయి, కానీ ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది, రేట్ అడిగి తీసుకోవాల్సి ఉంటుంది బేగం బజార్లో కూడా. సో రేట్స్ మరి పర్సన్ బట్టి, సో వీళ్ళు కొత్తగా వచ్చారు మార్కెట్కి అండ్ వీళ్ళు పాత వాళ్ళేనా అని చూసి కూడా రేట్స్ చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దాన్ని గమనిస్తూ మరి అక్కడ దాన్ని ఎంతవరకు మనం రేట్ అడగచ్చు అనేది కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. సో మార్కెట్ గురించి తెలుసుకోవాలి. సో బేగం బజార్లో కూడా మరి చాలా షాప్స్ ఉంటాయి, మరి ఆ రెండు మూడు షాప్స్లో ఆ రేట్స్ కనుక్కోవడం, లేకపోతే ఇప్పుడు మనకేంటంటే ఒకసారికి వెళ్ళొచ్చామనుకోండి, మరి ఆ షాప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వాట్సాప్ నెంబర్ కలెక్ట్ చేసుకొని మరి ఆ నెంబర్లో ఆ బుక్స్ అండ్ బ్యాగ్స్ పెన్స్ రేట్స్ కనుక్కొని వెళ్ళినట్టయితే ఇంకా ఈజీ అవుతుంది. సో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మార్కెట్లో మనకి అనుగుణంగా మనకి అందుబాటు ధరల్లో ఉండే బుక్స్ నోట్బుక్స్ ఎక్కడైతే ఉన్నాయో మరి అది తెలుసుకొని పోవడం అనేది చాలా చాలా మంచిది. అండ్ మరి తక్కువ ధరకి మనకి బుక్స్ దొరకాయంటే మరి సేవ్ అవచ్చు, మన డబ్బుల్ని సేవ్ చేసుకోవడంతో పాటు అండ్ టైం అంటే మనకు ఒకసారి ఒక రేట్ ఎక్కువ ఉంది అని అంటే ఇది ఎక్కడ అని మనం 10 చోట్ల కనుక్కునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి సో ఎక్కడ తక్కువ ఉంటాయనేది ముందే తెలుసుకొని మరి అక్కడికి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.

0: వందల మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: FM Rainbow 101.9.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నారు జస్నీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. విద్యార్థులకు అవసరమైన స్టూడెంట్స్ నీడ్స్ ఎక్కడ దొరుకుతాయి, మరి ఎక్కడ అందుబాటు ధరలో ఉంటాయనే విషయం మనం మాట్లాడుకుంటున్నాం. సుల్తాన్ బజార్ ఏరియా, మరి ఇది కూడా చాలా చాలా చాలా ఫేమస్. ఇక్కడ నోట్బుక్స్, పెన్స్ ఇవన్నీ కూడా చాలా దొరుకుతాయి. ఇక్కడ పెన్స్ జస్ట్ 4 రూపీస్ నుంచి కూడా మొదలవుతాయి. ఇక్కడ టెక్స్ట్ బుక్స్ కూడా దాదాపు అన్నీ అందుబాటులో ఉంటాయి. మెడిసిన్కి సంబంధించిన బుక్స్ నుంచి మొదలుకొని ఇంకా అన్ని ఎంబీఏ, ఎంసీఏ అన్ని బుక్స్ కూడా ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. తర్వాత ఇక్కడ సండే రోజు మాత్రం మార్కెట్ చాలా రద్దీగా ఉంటుంది, కాబట్టి సండే రోజు కాకుండా మామూలు రోజుల్లో ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది, బుక్స్ ఏమైనా కొనుక్కోవాలి అని అనుకుంటే. తర్వాత ఇక్కడ నోట్బుక్స్ అంటే ఏంటంటే స్పెషల్గా కేజీల లెక్కన మనకి అమ్ముతూ ఉంటారు. సో ఇది కొంత అటు వాళ్ళకు కానీ మనం కొనే వాళ్ళకి కానీ కొంత గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది రేట్లో. సో ఆ కేజీల లెక్క కొనడం వల్ల కొంచెం కొన్ని పేపర్స్ ఆర్ ఒక బుక్కు, 2 బుక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నోట్బుక్స్ కేజీల లెక్క కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సో అట్లా మీరు బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీరు నోట్బుక్స్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళడం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఒక 40 ఇయర్స్ నుంచి ఫేమస్ అయిన బుక్ షాప్స్ కూడా ఉన్నాయి. మీరు కొన్న రోజే ఆ బుక్స్ని అంటే మనం సపరేట్గా అక్కడ బుక్స్ తీసుకున్నామనుకోండి, మరి ఎక్కువ మొత్తంలో బుక్స్ తీసుకుంటే అవన్నీ మనం ట్రాన్స్పోర్ట్లో తీసుకోవడం కూడా కొంచెం కష్టం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఆ భారం లేకుండా మనం బుక్స్ తీసుకొని మనం అడ్రస్ ఇచ్చేసి వెళ్తే మనకి దాన్ని వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో వేసి పంపిస్తారు. సో మనం డైరెక్ట్ ఇంటి దగ్గర కూడా తీసుకోవచ్చు. సో మన దగ్గర ఇంటి దగ్గరికే వచ్చేసేస్తాయి. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ బెడద కూడా మీకు తగ్గుతుంది. కాబట్టి మరి సుల్తాన్ బజార్ ఏరియాలో మరి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో మరి ఇంతకుముందు అన్నట్టుగా మరి ఇంట్లో ఒక 2 ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, మరి వాళ్ళందరూ కలిపి తీసుకోవచ్చు. లేదు 1 or 2 మెంబర్స్ ఉన్నారనుకోండి స్టూడెంట్స్, సో అందరు పేరెంట్స్ అందరూ ఒక మరి ఆ తను ఎక్కడైతే చదువుకుంటుందో అక్కడే మరి మిగతా పిల్లలు కూడా ఉంటారు కదా, ఆ పేరెంట్స్ అందరు కూడా కలిసి మరి హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి బుక్స్ తీసుకున్నట్టయితే మీరు కొంచెం డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు.

స్టాప్ డాన్సింగ్ పునగాలు లోడింగ్. Don't stop dancing. Punagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing. Ponakalu lo

0: stop dancing. Pona kaalu loading.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం జస్నీ హైదరాబాద్. స్టూడెంట్స్ కి అందుబాటు ధరలో బుక్స్ ఎక్కడ దొరుకుతాయి, అండ్ స్టూడెంట్స్ నీస్ మొత్తం కూడా మరి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, ఎక్కడ మరి వీళ్ళకి అందుబాటు ధరలో ఉంటాయి అనే విషయం మనం మాట్లాడుకుంటున్నాం. ఏరియా వైజ్ గా చూస్తే గచ్చిబౌలి, హైటెక్ సిటీ అండ్ నూర్ ఖాన్ బజార్, మాధాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా కంపెనీ డీలర్స్ ఉన్నారు. సో ప్రాంతాల వారీగా మరి మీకు దగ్గరగా ఉండే మార్కెట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ డీలర్స్ దగ్గర కూడా కొంచెం ప్రైస్ రీజనబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మరి గచ్చిబౌలి నుంచి కోటికి రావాలంటే కూడా, సుల్తాన్ బజార్కి రావాలంటే కూడా చాలా దూరం. సో మీకు దగ్గరలో మరి అక్కడ కూడా కొన్ని బుక్ స్టాల్స్ అండ్ కొన్ని బయట పెట్టుకొని కూడా ఉంటారు. సో అట్లాంటి ప్లేసెస్ని చూస్ చేసుకొని మీరు అక్కడ కూడా బుక్స్ కొనుక్కోవచ్చు. ఇవి కాకుండా కూడా మరి ఎక్కడెక్కడ సిటీస్లో కొన్ని స్టోర్స్ ఉంటాయి, బుక్ స్టోర్స్ అంటే గోడౌన్స్ లాగా అక్కడ పెట్టుకుంటారు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కూడా మరి ఇక్కడ ఆ గోడౌన్స్ ఎక్కడైతే ఉన్నాయో, బుక్ గోడౌన్స్, మరి అక్కడ నుంచి కూడా మీరు అందుబాటు ధరలో నోట్బుక్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియం లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి జస్నీ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. విద్యా సంవత్సరం మొదలైంది, మరి బుక్స్ ఎక్కడ కొనుక్కోవాలి, టెక్స్ట్ బుక్స్ ఎక్కడ కొనుక్కోవాలి, ఇట్లా అందరికీ ఒక ప్రణాళిక ఉంటుంది. సో మరి అందుబాటు ధరలో ఉండే మార్కెట్స్ హైదరాబాద్లో ఎక్కడ ఉంటాయి, మరి అదే మనం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము జస్నీ హైదరాబాద్లో.

మరి ఇవన్నీ కాకుండా కూడా కొన్ని దగ్గరలో కంపెనీస్ ప్రింట్ చేసే ప్లేసెస్ కూడా ఉంటాయి, మరి అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు, కానీ వాళ్ళు అంత తొందరగా ఇవ్వరు. సో వాళ్ళు ఏంటంటే హోల్సేల్ మార్కెట్ డీలర్స్తో టైప్ అయి ఉంటారు, కాబట్టి మీకు ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మరి మీరు ఒక 5-10 మంది కలిసి వెళ్ళి సార్ మాకు ఇట్లా కావాలి, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని అంటే ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇంకా బల్క్గా తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఇది బెనిఫిట్ అవుతుంది, అండ్ మనకు అందుబాటు ధరల్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎప్పుడైనా కూడా మీరు ప్లాన్ చేసుకుంటే బల్క్గా తీసుకునే ప్రయత్నం చేయండి. రిటైల్ మార్కెట్లో మరి 1-2 బుక్స్ కావాలంటే మాత్రం రిటైల్ మార్కెట్లోనే తీసుకోవాల్సి ఉంటుంది, మరి మీకు హోల్సేల్ మార్కెట్కి వెళ్తే ప్రయోజనం ఉండదు. రైట్, ఆ స్టూడియోలో టైం 2:41 దాటి 14 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్ లో. విద్యా సంవత్సరం మొదలైంది, మరి నోట్బుక్స్, బుక్స్, పెన్స్, బ్యాగ్స్ అన్ని ఎక్కడ కొనాలి అని పేరెంట్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ల కోసం ఎక్కడ మరి అందుబాటు ధరలో ఉంటాయనే విషయాన్ని మనం జస్నీ హైదరాబాద్ లో మనం మాట్లాడుకుంటున్నాం. ఇక బల్క్గా తీసుకుంటే బేగం బజార్, సుల్తాన్ బజార్ వెళ్ళడం, ఆర్ ఇస్మాన్గంజ్ వెళ్ళడం. సింగిల్ సెట్ కావాలంటే మాత్రం మీ ఏరియా దగ్గరలో ఉన్న హోల్సేల్ షాప్స్లో తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ప్రయాణ ఖర్చులు ఎక్కువ అవుతాయి. మరి ఈ జూన్ జూలైలో స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి మరి కొన్ని

ఈ హోల్సేల్ మార్కెట్స్లో ఆఫర్స్ కూడా ఉంటాయి. కొన్ని షాప్స్ మరి వాట్సాప్ నంబర్ ద్వారా ముందే మీకు ప్రైస్ కూడా చెప్తారు. సో మీరు ఆ ప్రైస్ తెలుసుకొని మరి ఇక్కడ ఈ హోల్సేల్ మార్కెట్లో నోట్బుక్స్ ఆర్ బ్యాగ్స్ పెన్స్ కొనే ప్లాన్ చేయండి. సో అందరూ మరి ఈ అకాడమిక్ ఇయర్ ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యే లోపే ఇదంతా ప్లాన్ చేసుకొని పిల్లలకి ఏమేమి అవసరమవుతాయి మరి అవన్నీ కూడా కనుక్కొని తీసుకున్నట్టయితే మీరు డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు.

ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్ లో. విద్యా సంవత్సరం మొదలవుతుంది కాబట్టి మరి పేరెంట్స్ కి మరి బుక్స్ కొనడం ఆర్ టెక్స్ట్ బుక్స్ తర్వాత నోట్బుక్స్, పెన్స్, బ్యాగ్స్ ఇవన్నీ కొనడం కూడా ఒక టాస్క్ అని చెప్పొచ్చు. మరి ఈ టాస్క్ పూర్తి చేయాలి మరి అని అంటే మరి ప్లాన్ ముందేసుకోవాల్సిందే. మరి స్కూల్స్ కొద్ది రోజుల్లో ఓపెన్ అవుతున్నాయి. సో స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపే మరి బుక్స్ అన్నీ పిల్లలకి సమకూర్చి పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో

ఎక్కడెక్కడ మనకి అందుబాటు ధరల్లో ఉంటాయి, ఎక్కడ మంచి క్వాలిటీ ఉంటాయి అనే విషయాన్ని మనం జస్ట్ని హైదరాబాద్లో మాట్లాడుకుంటున్నాం. సో ఇంకా ఉస్మాన్ గంజ్ అనేది కూడా చాలా ఫేమస్ బుక్స్కి అండ్ స్టూడెంట్స్ నీడ్స్కి. ప్రత్యేకంగా చెప్పొచ్చు ఈ ఏరియాలో మరి చాలా షాప్స్ ఉన్నాయి. ఇది మోంజిన్జాహి మార్కెట్కి దగ్గరగా ఉంటుంది. ఇది హోల్సేల్ మార్కెట్, పెద్ద మొత్తంలో కావాలనుకుంటేనే మరి ఇక్కడ కొనొచ్చు. మరి రిటైల్ అంటే చాలా తక్కువ షాప్స్ ఉంటాయి. సో రిటైల్ షాప్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ మీకు దగ్గరగా ఉండే షాప్కి ఇక్కడికి పెద్దగా రేట్ ఉండదు రిటైల్ కొన్నట్టయితే. హోల్సేల్ బుక్స్ తీసుకున్నప్పుడు మాత్రమే మరి ఉస్మాన్ గంజ్కి రావాల్సి ఉంటుంది. అలాగే కాళీ మందిర్, రిజాలా బజార్, అబ్దుల్లా రోడ్ చుట్టూ కూడా చాలా స్టేషనరీ షాప్స్ ఉంటాయి. సో మరి ఇక్కడ కూడా మీరు కాళీ మందిర్, రిజాలా బజార్, అబ్దుల్లా రోడ్ చుట్టూ కూడా మరి స్టేషనరీ షాప్స్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా కొంచెం అందుబాటులోనే ఉంటాయి. మరి చాలా స్కూల్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటుంటారు. కానీ ఇక్కడ ఆదివారం షాప్స్ బంద్ ఉంటాయి కాబట్టి మిగతా రోజుల్లో ప్లాన్ చేసుకోవడం మంచిది. కాబట్టి మీరు ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ ఏరియాలో మరి షాప్స్ అన్నీ ఉంటాయి. మరి ఆ షాప్స్లో కూడా మరి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ చెప్పే అవకాశం ఉంటుంది. మరి అవన్నీ కూడా చూసుకొని ప్లాన్ చేసుకోవడం మంచిది. సో ఇది ఈరోజు జర్నీ హైదరాబాద్. మరి కాసేపట్లో డబుల్ కమిట్ ఉంటుంది.

అలాగే మరి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, మరి పేరెంట్స్ అందరూ కూడా ఎక్కడ చదివించాలి పిల్లల్ని అనేది ప్లాన్ చేసుకోవడం మంచిది. అండ్ ముఖ్యంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో ప్రిఫర్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మరి ప్రతి సంవత్సరం కూడా, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా చాలా తేడా ఉంది. ఇంకా మెరుగైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అండ్ విద్యార్థులకు అవసరమైన చాలా బుక్సు, తర్వాత బ్యాగ్స్ అవి కూడా మరి ప్రభుత్వమే స్వయంగా అందించే ప్రయత్నం చేస్తుంది. మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాం, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, తర్వాత పిల్లలకు అవసరాలన్నీ కూడా సమకూర్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి ముఖ్యంగా మనకి గవర్నమెంట్ స్కూల్లో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కాబట్టి మరి మీకు అందుబాటులో గవర్నమెంట్ స్కూల్ ఉన్నట్టయితే మరి పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించే ప్రయత్నం చేయండి. సో ఇంకా మీకు ఏమైనా సబ్జెక్ట్ పరంగా కానీ ఇంకేమైనా వీక్ ఉందంటే మరి పిల్లల్ని ట్యూషన్కి పంపించినట్టయితే మరి అందులో కూడా వాళ్ళు తరో అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత మటుకు మీరు గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లల్ని చేర్పించే ప్రయత్నం చేయండి. స్టూడియోలో టైం 3 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ ఏ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూల్ కాల్వల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేసి పాలమూరుకు సాగు తాగునీటి అవసరాలు తీర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఖండించారు. దేశం ఆర్థిక సునామీ దిశగా వెళుతోందన్న రాహుల్ వాదనలు నిరాధారమని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని విమర్శించారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని రాష్టవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారందరినీ ముఖ్యమంత్రి అభినందించారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ నగరం కాలుష్యంతో నిండిపోకుండా ఉండాలంటే విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బదిలీల్లో జీవో నెంబర్ 38 నిబంధనలు అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వ రంగ వైద్యులు ఈ ఉదయం నుంచి విధులను బహిష్కరించారు. దీంతో ఉస్మానియా, గాంధీ వంటి ప్రధాన ఆసుపత్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. మృగశిర కార్తెను పురస్కరించుకుని

మట్టిని కుటుంబీకులు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 8-9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే ఈ పంపిణీకి అవసరమైన చేప పిల్లలను మత్స్యశాఖ సిద్ధం చేస్తోంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలనలో తెలంగాణకు భారీగా నిధులు లభించాయని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. వైద్య, విద్య, రహదారుల రంగాల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. రేపో రేటును 5.25% కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమిట. ఈరోజు మనం పర్యావరణ పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మరి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో ఈరోజు మనం జరుపుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణ అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి, గాలి, నీరు, నేల, జీవరాశులను రక్షించి కాలుష్యాన్ని నివారించడమే. మన మానవ మనుగడ, ముందు తరాల భవిష్యత్తుకు ఇదంతా దృష్టిలో పెట్టుకొని మరి పర్యావరణ పరిరక్షణ అత్యవసరం. పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియలైజేషన్ కారణంగా కాలుష్యం బాగా పెరిగిపోతుందని చెప్పొచ్చు. కాలుష్యం కారణంగా ప్రకృతి తీవ్రంగా నష్టపోతుంది. మరి దీన్ని కాపాడడానికి మనం ప్రతి ఒక్కరము బాధ్యతగా మరి ఒక బాధ్యత తీసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇదొక విధిగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. సో మరి ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్తో యుఎన్ఓ మరి ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1973 నుంచి స్టార్ట్ అయింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మరి 73లో ప్రారంభించారు. 1972 స్వీడన్లో జరిగిన మానవ పర్యావరణ సదస్సులోని చాలా అంశాలను చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత సంవత్సరం అంటే 1973 వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ప్రకటించారు. సో ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకు వెళ్తుంది ఈ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. సో మరి 2025లో బెస్ట్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే థీమ్తో మరి 2005లో వెళ్ళారు. మరి ఈ సంవత్సరం కూడా ఒక థీమ్తో వెళ్తున్నారు. మరి ఆ థీమ్ ఏంటి, తర్వాత ఇంకా ఈ పర్యావరణ పరిరక్షణకు మనం ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, మరి ఎలాంటి నష్టం జరుగుతుంది, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకుందాం డబుల్ కమిటాలో.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే, అరే 190 ఇలా ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరు చూద్దాం నీయా.

శ్రీ చైతన్య విద్యా సంస్థలే. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలు. సో 2025లో బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే థీమ్తో ముందుకు వెళ్తే, మరి ఈ 2026లో మరొక థీమ్తో ముందుకు వెళ్తున్నారు యుఎన్ఓ. ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అని, ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందాలి వాతావరణం కోసం మన భవిష్యత్తు కోసం అని ఒక థీమ్తో ఈ సంవత్సరం వెళ్తున్నారు. సో ఈ థీమ్ని ప్రపంచవ్యాప్తంగా

మరి అందరి ప్రజలకి తెలియచేయడంతో పాటు వాళ్ళందరినీ కూడా మరి బాధ్యతాయుతంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈరోజు మన భారతదేశంలో స్కూల్స్ కాలేజెస్ ప్రత్యేకంగా మరి కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటాయి. స్కూల్స్ కాలేజెస్ అండ్ ఎన్జిఓస్ కూడా అందరూ మొక్కలు నాటడం, క్లీన్ డ్రైవ్స్ అవగాహన ర్యాలీలు చేయడం, అలాగే జూన్ 5 మనం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరందరికీ గుర్తు చేసే విధంగా మరి ఈ డ్రైవ్స్, తర్వాత మొక్కలు నాటడం, ఇవన్నీ కూడా మన స్కూల్స్ కాలేజెస్ నిర్వహిస్తుంటారు మన భారతదేశంలో. సో మరి పర్యావరణం రక్షించుకోవడానికి మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాల్ని మనం అవాయిడ్ చేయాలి, ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి డబుల్ కమిటా ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమిటా, ఓన్లీ ఆన్ ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో పరిశ్రమల నుంచి వచ్చే పొగ వల్ల వాయు కాలుష్యం, వ్యర్థాల వల్ల జల కాలుష్యం జరుగుతుంది. అయితే పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినట్లయితే మరి ఇంత నష్టం జరగడానికి అవకాశం ఉండదు. కనుక పరిశ్రమలు బాధ్యతగా వ్యవహరించాలి. పరిశ్రమ నిర్వాహకులు మరి ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం పరిశ్రమలను నడిపించాల్సి ఉంటుంది. ఇక జీవ వైవిధ్య రక్షణ, ప్రకృతి సజావుగా నడవడానికి ప్రకృతి తనకంటూ ఒక సైకిల్ని ఏర్పరచుకున్న విషయం మనకు తెలుసు. సో దాని కింద ఎన్నో జీవరాశులు మరి వాటి పని అవి సజావుగా చేస్తున్నప్పటికీ కేవలం మనిషి మాత్రమే మరి ప్రకృతికి విరుద్ధంగా మరి ఆ సైకిల్ని బ్రేక్ చేయటం వల్లే మరి ఈ పర్యావరణానికి హాని కలుగుతుంది, తర్వాత కాలుష్యం ఏర్పడుతుంది. మరి ఇది అరికట్టాలని ప్రపంచం మొత్తం మీద ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యుఎన్ఓ ఎన్నో సంస్కరణలు తీసుకొస్తుంది, కానీ ఆశించిన ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. మరి దీనికోసమే మరి విద్యా సంస్థలు, ఎన్జిఓస్ మరి ఎంతో ప్రయత్నం చేస్తుంది పర్యావరణాన్ని కాపాడటానికి. మరి దీనికి మనం ఏం చేయాలి? పర్యావరణ పరిరక్షణలో మన వంతు బాధ్యతగా మనం ప్రతిరోజు చేయాల్సిన కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఈ ట్రాక్ తర్వాత మనం విందాం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. అసలు పర్యావరణాన్ని రక్షించాలంటే మనం ముందేం చేయాలి? ముందుగా చేయాల్సిన పని మొక్కలు నాటి వృక్షాలుగా పెంచడం, అడవుల పెంపకాన్ని ప్రోత్సహించడం, ఇంటి వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ని మనం తీసుకోవచ్చు, అలాగే వనరులను ఆదా చేయడం అంటే విద్యుత్తును, నీటిని అవసరం

మేరకు మాత్రమే వాడటం ద్వారా సహజ వనరులని మనం కాపాడుకోవచ్చు. అలాగే పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ తగ్గించడం, వాటి ప్లేస్లో మరి జూట్ బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి అందుబాటులో వచ్చాయి. బయోడిగ్రేడబుల్ కవర్స్ కూడా మనకి అందుబాటులో వచ్చాయి. సో ఈ బయోడిగ్రేడబుల్ కవర్స్ ఏంటంటే కొన్ని గంటల్లోనే మరి నీటిలో కరిగిపోతాయి. ఒకవేళ భూమిలో ఉంచినట్టయితే, తడి భూమి నెలల్లో ఉంచినట్టయితే కూడా భూమిలో కలిసిపోతాయి. సో ఇట్లాంటి బయోడిగ్రేడబుల్ కవర్స్ని వాడటం కూడా మనం ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. అలాగే క్లాత్ జూట్ సంచులు కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని మనం యూజ్ చేసుకోవడం, అలాగే వ్యర్థాలను నేరుగా పారేయకుండా రీసైక్లింగ్ పద్ధతుల ద్వారా తిరిగి ఉపయోగపడేలా చూసుకోవాలి. సో మరి తడి చెత్త అంటే కూరగాయలు, తర్వాత ఇంట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు, వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ పడేయకుండా దీని ద్వారా మనం ఎరువు కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ అది మనకు తెలుసు, చిన్న ఒక ప్లాస్టిక్ గొట్టం లాంటిది ఏర్పాటు చేసుకొని అది భూమిలోకి పాతేసి అందులో పేడ, ఆవు పేడ వేసేసి దాంట్లో రోజు మనం ఈ వేస్టేజ్, కూరగాయల వేస్టేజ్, తర్వాత మిగిలిపోయిన ఆహారం ఇవన్నీ రోడ్ల మీద పాడేయకుండా అందులో వేసేసి మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి ఈ ఆవు పేడ వేస్తూ దాన్ని ఒక 30-40 డేస్ తర్వాత క్లోజ్ చేసేయాలి. ఒక క్యాప్తో క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ 40 డేస్ తర్వాత అది అట్లాగే పెట్టేసేయాలి. మళ్ళీ దాన్ని మధ్యలో ఓపెన్ చేయకూడదు. తర్వాత ఇంకొక పైప్లో మళ్ళీ మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. అండ్ రోజు ఆ చెత్తేసిన తర్వాత మాత్రం మీద క్యాప్ పెట్టడం, ఆ పైపుకి క్యాప్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇట్లా 40 డేస్ మనం దాన్ని అట్లాగే ఉంచినట్టయితే మరి అందులో సహజ సిద్ధమైన ఎరువు తయారవుతుంది. మరి అది మొక్కలకు కానీ లేదా ఇంకా వేరే పంట పొలాలు పండించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం ఇవ్వచ్చు. సో దీని ద్వారా ఏంటి అని అంటే మొక్కలకు ఎరువు దొరుకుతుంది. మరి బయట పడేయడం వలన మరి అదంతా స్మెల్ వస్తుంది, పర్యావరణానికి హాని చేసే కొన్ని వాయువులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇట్లా ఈ తడి చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మరి మున్సిపల్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వడం కానీ లేదా మీకు మీరుగా ఎరువును తయారు చేసుకునే ప్రయత్నం చేయాలి. సో మరి ఈ చిన్న చిన్న విషయాల్ని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మన వంతుగా మనం పర్యావరణాన్ని కాపాడటానికి బాధ్యత వహించినట్టు అవుతుంది.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం పర్యావరణ దినోత్సవాన్ని, పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో భూమిపై ఉష్ణోగ్రతలు పెరగటం, కరువులు, వరదలు వంటి విపరీత వాతావరణ మార్పులను అడ్డుకోవడానికి కూడా పర్యావరణ పరిరక్షణ చాలా చాలా అవసరం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆర్టికల్ 51A and G ప్రకారం అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ వాతావరణాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుని ప్రాథమిక విధి. ప్రకృతిని కలుషితం చేస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అభివృద్ధి జరగాల్సిందే కానీ అది ప్రకృతికి హాని కలిగించే విధంగా ఉండకూడదు. పర్యావరణాన్ని రక్షించడం అంటే మనని మనం రక్షించుకోవడమే అవుతుంది. సో మరి ఈ సంవత్సరం వాతావరణ చర్య ఇంకా ప్రకృతి ఆధారిత పరిష్కారాల మీద శ్రద్ధ పెట్టనుంది యుఎన్ఓ. అడవులు, చిత్తడి నేలలు, సముద్రాలు వంటి పర్యావరణ వ్యవస్థలను కాపాడటం వల్ల వాతావరణ మార్పును ఎలా అరికట్టవచ్చు, సుస్థిర అభివృద్ధిని ఎలా సాధించవచ్చు అనే అంశాలపై కూడా శ్రద్ధ వహించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది యుఎన్. నౌ ఫర్ క్లైమేట్ అనే స్లోగన్ కూడా వాడుతున్నారు ఈ సంవత్సరం. ఇక చూస్తూ కూర్చోకుండా చర్య తీసుకోవాలని పిలుపునిస్తున్నారు. ఈసారి గ్లోబల్ ఈవెంట్ అజర్బైజాన్లోని బాకు నగరంలో జరుగుతుంది. మరి దీనికి సంబంధించి పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి చాలామంది ప్రముఖులు ఇక్కడ హాజరవుతారు. సో మీరు ఈరోజు మొక్క నాటి, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం లాంటి చిన్న చిన్న పనులు చేసినా అదే ఈ థీమ్కు మీరు మద్దతు ఇవ్వడం అవుతుంది. చేస్తారు కదా మరి. స్టూడియోలో టైం 3:56 దాటి 20 సెకండ్లు. మరి కాసేపట్లో ఇంకొక 4 నిమిషాల్లో వార్తా ముఖ్యాంశాలుంటాయి. ఆ తర్వాత మరేముంటుంది? ఇన్క్రెడిబుల్ ఇండియా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. గత నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఈ సంవత్సరం రాష్ట్రపతి 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలిపారు. భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రయాణం అద్భుతమైన వేగంతో పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎయిర్ ట్రంక్ భారతదేశంలో సుమారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి, 5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని అభివృద్ది చేయడానికి ప్రణాళికలు ప్రకటించిందని మోదీ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల ద్వారా వచ్చే మూలధన లాభాలు, వడ్డీ ఆదాయంపై విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు కేంద్రం పన్ను మినహాయింపును మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ 2026ను జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. స్వల్పకాలిక రుణ రేటు లేదా రేపో రేటును 5.25% వద్ద తటస్థ వైఖరితో కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈరోజు తెలియజేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పిఆర్ఎల్ఐఎస్ పంప్ హౌస్లను, వట్టెం రిజర్వాయర్కు సంబంధించిన పలు ప్యాకేజీల పనులను

పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఇంకా కొనసాగుతోంది. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ఉన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్ ద్వివేది ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆకాశవాణి న్యూస్తో మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి పౌరులు ప్రతిజ్ఞ చేయాలని డాక్టర్ మురుగన్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ శివార్లోని కోహెడాలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి రేపు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తామని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు ఇన్క్రెడిబుల్ ఇండియాలోకి.

భారతదేశం మరి ఎంతో సంపన్నమైన దేశమని ఎన్నో దేశాలు మరి ప్రపంచవ్యాప్తంగా మనకు చెప్తున్నట్టు మనం వింటూనే వస్తున్నాం. ఎన్నో సహజ వనరులున్నా మరి అవి వినియోగించుకోవడంలో మరి ఎక్కడో ఒక దగ్గర ఒక కొరత ఏర్పడుతుందనే విషయం కూడా మరి చాలామంది చర్చించుకుంటున్నారు. సో పర్యాటకంగా కూడా మరి చాలా ఎన్నో చూడదగిన ప్లేసెస్ ఉన్నప్పటికీ కూడా మరి వాటికి సంబంధించి ఇంతకుముందు సరైన ప్రచారం ఉండేది కాదు. సో అవన్నీ సరైన దారిలో ప్రచారం చేయడానికి భారత ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తుంది. సో ఎన్నో ప్లేసెస్ని మరి కనుక్కొని టూరిజంకు సంబంధించి ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తుంది. తర్వాత ఆ ప్లేస్కున్న ప్రాముఖ్యత, తర్వాత అక్కడ ఉండే చూడదగిన ప్రదేశాలు అంటే టెంపుల్స్ కానీ పార్క్స్ కానీ ఇంకా చాలా అంటే మనం చూడదగిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో అవన్నిటిని కూడా డెవలప్ చేయడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో ప్రతి సంవత్సరం కూడా కొన్ని కొత్త ప్రణాళికల్ని తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. టూరిజం మినిస్ట్రీ ఫిబ్రవరి 2026లో ఒక కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను కూడా ప్రారంభించింది. ఇన్క్రెడిబుల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ IIDP రివైజ్ చేసి లాంచ్ చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రావెలర్స్కి బాగా ఉపయోగపడుతుంది అండ్ మంచి రిసోర్స్ అని కూడా చెప్పొచ్చు. అలాగే AI టూల్స్తో రియల్ టైమ్ వెదర్ అప్డేట్స్ని, అలాగే సిటీ ఎక్స్ప్లోరేషన్ని, ఎసెన్షియల్ సర్వీసెస్ని, అలాగే కల్చరల్ హెరిటేజ్ అడ్వెంచర్స్, అలాగే ఫుడ్ వెల్నెస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, రూరల్ టూరిజం

అండ్ వర్చువల్ ఎక్స్పీరియన్స్ని, అలాగే ఓటీఏతో తర్వాత పార్ట్నర్షిప్, అలాగే ఫ్లైట్స్, హోటల్స్, క్యాబ్స్, బస్సు ఇవన్నిటి గురించే, వీటికి సంబంధించిన డైరెక్ట్ టికెట్స్ని మరి ఈ సైట్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మరి ఈ ఇన్క్రెడిబుల్ ఇండియా

ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ ఐఐడిపిని కూడా మీరు వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళందరూ కూడా ఈ సైట్ గురించి చెప్తూ ఇండియాలో చూడదగిన ప్రదేశాలు ఏంటి, వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇంకా చాలా విషయాలు మరి ఇందులో తెలుసుకోవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ ఫ్రెండ్స్ ఇండియాని విజిట్ చేస్తున్నప్పుడు మరి ఈ విషయాల్ని వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేయండి.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ద

ఇన్క్రెడిబుల్ ఇండియాలో ఇన్క్రెడిబుల్ ఇండియా ఫిబ్రవరి 2, 2026 టూరిజం మినిస్ట్రీ కొత్త స్ట్రాటజీని అనౌన్స్ చేసింది. అయితే దీంట్లో భాగంగా 2026 నుంచి 2036 వరకు దీనికోసం ఒక 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. అయితే అందరినీ ఒకేలా చూడకుండా వేరువేరు దేశాల టూరిస్ట్ని వేరే విధంగా టార్గెట్ చేయటం అండ్ వాళ్ళని అట్రాక్ట్ చేయటం, సో వాళ్ళకి ఈ టూరిజం గురించి పూర్తి అవగాహన కల్పించే విధంగా చేస్తున్నారు. అయితే ఈ టూరిజం, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, ఎంఎస్ఈ టూరిజం, అలాగే వీటన్నిటికీ సంబంధించి ప్రమోషన్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. సో ఒక్కొక్క దేశం టూరిస్టులు ఎలా ఉంటారు, మరి వాళ్ళకి ఏ ప్లేసెస్ ఇష్టపడతారు, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రదేశాలని వాళ్ళు ఇష్టపడతారు, ఇదంతా కూడా స్టడీ చేసి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇన్క్రెడిబుల్ ఇండియా.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియాలో. టూరిజం ఇండస్ట్రీ బడ్జెట్ 2026లో ఇన్క్రెడిబుల్ ఇండియా గ్లోబల్ ప్రమోషన్ కోసం ఎక్కువ ఫండ్స్ కావాలని కూడా ప్రయత్నించేస్తుంది. అలాగే సమ్మర్లో ఎక్కువ మంది వెళ్లే రద్దీ ప్రాంతాలకు బదులు చల్లని తక్కువ తెలిసిన సీనిక్ లొకేషన్స్ని హైలైట్ చేసే క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టింది. అయితే మొత్తంగా ఇన్క్రెడిబుల్ ఇండియా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తుందని చెప్పొచ్చు. సో ఇలా ఎక్కడెక్కడైతే మరి ఎక్కువ జనాలు లేరు, మరి ఆ జనాలు లేని ప్రదేశాలను కూడా టార్గెట్ చేస్తూ మరి ఆ ప్రదేశాలకు ఉండే ఇంపార్టెన్స్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అండ్ అక్కడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు అక్కడికి వచ్చినట్లయితే మరి ఆ స్థలం యొక్క ప్రాధాన్యత తెలుసుకోవడంతో పాటు మరి మన దేశానికి రెవెన్యూ పెరుగుతుంది. కాబట్టి అట్లాంటి ప్లేస్ని కూడా మరి టార్గెట్ చేసి మరి దానికి సంబంధించిన వివరాలని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇన్క్రెడిబుల్ ఇండియా.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: Rainbow 101.9
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం ఇన్క్రెడిబుల్ ఇండియా. ఇక మన తెలంగాణ టూరిజం కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ 2026లో మన తెలంగాణ టూరిజం మినిస్టర్ కూడా చెప్పారు, 2047 కల్లా తెలంగాణని వరల్డ్ క్లాస్ టూరిజం హబ్గా మార్చడం టార్గెట్ అని కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా ప్రభుత్వం చేస్తూ మరి టూరిజం డిపార్ట్మెంట్ మరి ఈ టూరిస్ట్ ప్లేస్లని వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రణాళికలు వేస్తున్నారు. అండ్ దానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. కొన్ని ప్లేసెస్, టూరిజం ప్లేసెస్ ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెంది కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక 6 స్పెషల్ టూరిజం ప్లేసెస్ని మరి స్పెషల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. సో అవి ఏంటి, మరి వాటికి సంబంధించి మనం ఒక 2 ట్రాక్స్ విన్న తర్వాత తెలుసుకుందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం ఇన్క్రెడిబుల్ ఇండియా ఓన్లీ ఆన్ ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. రాష్ట్ర ప్రభుత్వం 6 స్పెషల్ టూరిజం సర్క్యూట్స్తో మాస్టర్ ప్లాన్ చేస్తున్నారని మనం ఇంతకుముందే అనుకోవడం జరిగింది కదా. అయితే స్పిరిచువల్ సంబంధించి

నుంచి యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, వేములవాడ, ఆలంపూర్, అలాగే సోమశిల, వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు. అలాగే రామప్ప దేవాలయం, కాళేశ్వరం, అలాగే మెదక్లో కూడా కొన్ని పుణ్యక్షేత్రాల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఏడుపాయల, చాముండేశ్వరి టెంపుల్ లాంటి మంచి చూడదగిన దేవాలయాలు కూడా మనకి మెదక్ జిల్లాలో ఉన్నాయి. అలాగే కాళేశ్వరం గురించి మరి అందరికీ తెలిసిన విషయమే. సో ఈ స్పిరిచువల్ టూరిస్ట్ ప్లేస్ల మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంది మన తెలంగాణ ప్రభుత్వం. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం హెరిటేజ్ టూర్స్ని కూడా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తుంది. వరంగల్, నల్గొండ, పాలకుర్తి, కరీంనగర్, చార్మినార్ క్లస్టర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఇట్లా ఇక మళ్ళీ ఎకో వెల్నెస్ దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంది. క్రాఫ్ట్స్, వాటర్, బౌద్ధ సర్క్యూట్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇట్లా రకరకాలుగా విభజించుకొని మరి ఈ ప్లేసెస్ని అన్నింటినీ కూడా డెవలప్ చేయడంతో పాటు వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. వీటితో పాటు కూడా మరి రాష్ట్రంలో మరి అన్ని జిల్లాలకు సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. మరి ఆ ప్లేసెస్ అన్నీ కూడా 30-40 ప్లేస్లు, మరి చాలా ఇంపార్టెంట్ ప్లేస్లు ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా. మరి అవన్నీ కూడా డెవలప్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మరి వెబ్సైట్లో ఉంచుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు మరి ఆ సమాచారాన్ని తెలుసుకొని మన తెలంగాణ ప్రాంతంలోని ఉన్న ఆ ప్లేసెస్ అన్నింటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు చూసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇన్క్రీడబుల్ ఇండియా మరి దూసుకుపోతుంది. మరి ప్రతి సంవత్సరం కొన్ని ప్రణాళికలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాత్రికుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది ఇన్క్రీడబుల్ ఇండియా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్లోని బలియాలో ఉన్న జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం భారతదేశపు 100వ రామర్స్ సైట్గా గుర్తింపు పొందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్తడి నేల పక్షిజాతుల జీవ వైవిధ్యంతో సమృద్దిగా ఉండి అనేక వలస స్థానిక పక్షులను ఆకర్షిస్తోంది. జపాన్ దేశం హిరోషిమా రాష్ట్రానికి చెందిన ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ శాసనమండలి శాసనసభలను సందర్శించింది. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రమని అన్నారు. తెలంగాణ రాష్ట రాజధాని నగరంలో అన్ని దేశాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారని, తమ బిజినెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రారంభమైంది. చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి ఈరోజు న్యూఢిల్లీలో 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకే నామ్ అనే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం కింద పలు పర్యావరణ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. సీబీఎస్ఈ ఫలితాల అనంతర ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ద్వారా 12వ తరగతి విద్యార్థుల నుండి మొత్తం 70,000 పైగా దరఖాస్తులందాయి. వీటిలో మార్కుల ధృవీకరణ కోసం 7,314 దరఖాస్తులు, పునఃమూల్యాంకన కోసం 63,000 పైగా దరఖాస్తులు ఉన్నాయి. ఆర్బీఐ రేపో రేటును 5.25% యథాతథంగా ఉంచాలన్న నిర్ణయం వృద్ధిని, వ్యాపార సెంటిమెంట్లను బలోపేతం చేస్తుందని పారిశ్రామిక సంస్థ అసోచామ్ పేర్కొంది. ద్రవ్యోల్బణం లక్షిత పరిధిలో ఉండేలా చూసుకుంటూనే ఆర్థిక వృద్ధికి మద్దతిచ్చే విషయంలో ఈ నిర్ణయం ఒక సమతుల్య విధానాన్ని ప్రతిబింబిస్తుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ సౌరభ్ సన్యాల్ అన్నారు. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది.

చేసింది. అలాగే ఈరోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు తాజా ట్యూన్స్ లోకి.

0: అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ నీ బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: FM Rainbow 101.9.

0: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియం లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగమయం. మీరున్నారు తాజా ట్యూన్స్ లో.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
4: ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు తాజా ట్యూన్స్లో.

0: పరిపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవ, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: FM Rainbow 101.9.

సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM గచ్చిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరికాసేపట్లో ఆరోగ్య జీవనం శీర్షికన బ్రెస్ట్ క్యాన్సర్ గురించి డాక్టర్ సౌమ్య సింహాద్రి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఈ అంశం గురించి తెలియజేయడానికి డాక్టర్ సింహాద్రి సౌమ్య గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సౌమ్య గారు.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుత కాలంలో స్త్రీలలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాము. అంటే అది కేవలము ధనిక వర్గాలేని కాదు, పల్లెటూర్లలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ సమస్యను గమనిస్తుంటున్నాము. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు?
1: ఒకప్పుడు భారతదేశంలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్గా ఉండేది. నెక్స్ట్ బ్రెస్ట్ వచ్చేది. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎఫ్లూవెంట్ లైఫ్ స్టైల్, అంటే ఆధునికత ఎక్కువ ఉండే చోట్లలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మన ఎకనామిక్ స్టేటస్ కానీ మన సోషల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ, మనం వెస్టర్నైజ్ అయ్యే కొద్దీ, హైజీన్ అవన్నీ పెరిగే కొద్దీ ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లు తగ్గి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. దీనికి కారణాలు అనేది మన జీవన శైలి చాలా మారిపోయింది. అన్ని అలవాట్లు, ఆహారపు అలవాట్ల నుంచి అన్నీ పూర్తిగా మారాయి. అంటే ఆడవాళ్ళకి ఎక్కువ కామన్, ఆ వయసు పెరిగే కొద్దీ, అంటే మన ఋతుస్రావం ఆగిపోయాక బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది మనకి చాలా హైగా ఉంటుంది. 50 ఇయర్స్ లోపు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువ కంపేర్ టు 50 ఇయర్స్ అబౌవ్. ఇంకొకటి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ పరంగా చూసుకుంటే సంతానలేమి అనేది ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల. ఇంకొన్ని హార్మోనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే మనం, అంటే ఫస్ట్ కాన్పు 35 ఇయర్స్ తర్వాత అయితే అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ ఇన్ విమెన్, ఆల్కహాల్ ఇంటేక్ ఇన్ విమెన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే ఇవి మన చేతుల్లో ఉన్న కొన్ని, కొన్ని మన చేతుల్లో లేవు. అంటే మన జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది అలాంటివి మనం మార్చలేం, అది ఒత్తి 5-10% మాత్రమే.
0: అంటే వంశపారంపర్యంగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, అయితే 5-10%
1: 10% మాత్రమే. 90% జెనెటిక్ కాదండి. ఆ మ్యూటేషన్ ఎందుకు వస్తుంది? మనం ఇందాక అనుకున్నట్టు కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని మన చేతిలో ఉండవు.
0: మామూలుగా ఒక మాట వింటుంటాను డాక్టర్ గారు, కలికాలం కలికాలం అంటారు కష్టం వచ్చినప్పుడు. ప్రస్తుతం ఇది కల్తీ కాలం అయిపోయింది, ఇది కూడా మనకు సమస్యాత్మకంగా మారిపోయింది.
1: అవునండి. సో కల్తీ ఉన్నప్పుడు కూడా మన చేతిలో కొన్ని ఉన్నాయి. సో ఒకప్పుడు మేబీ 20 ఇయర్స్ బ్యాక్ ఆర్ 10-15 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మామూలుగా బయట తినటం అనేది సంవత్సరానికి 2-3 సార్లు ఏదో స్పెషల్ ఒకేషన్ ఉంటే అయ్యేది. ముందు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ ఇంట్లో వండుకుని తినటం అనేది ఇప్పుడు ఎవ్రీబడీ ఈస్ వర్కింగ్, అందరూ పనిచేస్తున్నారు. సో కుదరకపోతే

0: జస్ట్ బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం.
1: డాక్టర్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డట్టుగా తెలుసుకోవాలంటే ఏ రకమైన పరీక్షలు చేయించుకోవాలంటారు?
0: సో ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడటంకి ముందు మనము మన నార్మల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలండి. అది మనము లేట్ టీన్స్ నుంచి ఆర్ ఎర్లీ 20s నుంచి జస్ట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. మనకు ఆ వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని కాదు, ఏంటంటే నార్మల్ అంటే ఏంటో తెలిస్తే అబ్నార్మాలిటీ వచ్చినప్పుడు కనుక్కోగలుగుతాం, ఎర్లీగా చూడగలుగుతాం. సో ఫస్ట్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ మనం డాక్టర్కి వెళ్ళే ముందు మనం ఎలా చేసుకోవాలి. సో అది ఋతుస్రావం ఆగిపోయిన వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, ఋతుస్రావం ఆగని వాళ్ళు పీరియడ్స్ అవుతున్న వాళ్ళకి ఒక విధంగా. సో పీరియడ్స్ అవుతున్న వాళ్ళందరూ పీరియడ్ అయిపోయిన 5th to 7th డే జస్ట్ స్నానం చేసేటప్పుడు మిర్రర్ ముందు నుంచొని బ్రెస్ట్ స్కిన్లో ఏమన్నా చేంజ్ ఉందా, చనుమొలలు అంటే నిప్పిల్స్ నార్మల్గా ఉన్నాయా, లోపలికి లాగి ఉన్నాయా, లోపలికి రిట్రాక్టెడ్ నిప్పుల్ అంటాం, లోపలికి లాగి ఉన్న నిప్పిల్స్ కొంతమందికి కంజెనటిల్గా అంటే పుట్టుకతో వచ్చే ఒక ఇది ఉంటుంది, వాళ్ళలో నో ప్రాబ్లం. ఈ మధ్య కాలంలో చనుమొలలు లాగినట్టున్నా, స్కిన్లో ఏమైనా చేంజెస్ అంటే జస్ట్ ఒక ఏరియాలో రెడ్ ప్యాచ్ లాగా అయినా, లేకపోతే లోపలికి లాగినట్టు ఉంటుంది, మిగతా స్కిన్ అంతా నార్మల్గా ఉంటుంది ఒక దగ్గర లాగినట్టు, లేకపోతే నారింజ తొక్కలో గుంటలు ఉంటాయి కదా చిన్న చిన్న, ఇది ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటాం, అది వచ్చిన. సో ఇవన్నీ జస్ట్ బేసిక్ స్కిన్ చేంజెస్, మీరు ముట్టుకోని అవసరం లేదు కూడా, జస్ట్ చూస్తే తెలిసేది. నెక్స్ట్ ఏం చేస్తామంటే నిప్పిల్ డిశ్చార్జ్ ఏమన్నా ఉందా అని అడుగుతాం, ఎందుకంటే అన్లెస్ ప్రెగ్నెన్సీ లాక్టేషన్లో తప్ప ఇన్ నార్మల్ కండిషన్స్లో నిప్పిల్ డిశ్చార్జ్ అనేది ఉండదు. అందరికీ మిల్క్ డక్స్ అనేవి నిప్పిల్ దగ్గర 16 to 20 మిల్క్ డక్స్ విల్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. సో ఆ మిల్క్ డక్స్ నుంచి బ్లడ్ స్టెయిన్డ్ నిప్పిల్ డిశ్చార్జ్డ్, అది మోస్ట్ సిగ్నిఫికెంట్. ఒకే ఒక రంధ్రం నుంచి బ్లడ్ స్టెయిన్డ్ నిప్పిల్ డిశ్చార్జ్ స్పాంటేనియస్గా వస్తే ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్ని కలవాలి. తర్వాత చేత్తో స్నానం చేసేటప్పుడు సబ్బుతో చూసుకోవాలన్నమాట, ఫింగర్ టిప్స్ ఫ్లాట్గా పెట్టి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి సర్క్యులర్ మోషన్స్లో, బయట నుంచి లోపలికి లోపల నుంచి బయటికి. ఎటువంటి గడ్డైనా మిస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ చేతికి తగిలే గడ్డలు ఇలా చూసుకుంటే, అలానే చంకలో కూడా చూసుకోవాలి. ఋతుస్రావం అయ్యే వాళ్ళకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత చూసుకోవాలి, ఆగిపోయిన వాళ్ళకి ఎప్పుడైనా మంత్లీ వన్స్, మేబీ ఒక ఫస్ట్ సండేనో లాస్ట్ సండే అని గుర్తు పెట్టుకుని పెట్టుకుంటే ఇది సరిపోతుంది. ఇవన్నీ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. తర్వాత ఏంటంటే స్క్రీనింగ్ అనేది ఉంటుంది, మనము మోస్ట్ కామన్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ అనేది చేసుకుంటాం, అండ్ ఈ స్క్రీనింగ్ టెక్నిక్ అనేది మనకి అందుబాటులో ఉన్నప్పుడు చేస్తాం. సో బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటంటే మ్యామోగ్రామ్ విత్ సోనోగ్రామ్ ఇస్ ద స్క్రీనింగ్. స్క్రీనింగ్ అనేది ఎందుకు చేస్తామంటే మనం ది ఎర్లియర్ స్టేజెస్లో కానీ ప్రీ క్యాన్సరస్ స్టేజెస్లో పట్టుకోవడానికి. స్క్రీనింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే తొలినాళ్ళలో గుర్తించడం వల్ల వాళ్ళకి సర్వైవల్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది, తీసుకోవాల్సిన చికిత్సా విధానాలు కూడా తక్కువగా ఉంటాయి. సో దాని గురించి స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ రీజన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ అవర్ కంట్రీ. ప్రస్తుతం హైదరాబాద్ ఇస్ ఫస్ట్, మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాం అందులో ఇన్ ద ఎంటైర్ కంట్రీ.
1: డాక్టర్ గారు, ఒకసారి క్యాన్సర్గా నిర్ధారించబడిన తర్వాత మనము ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన చికిత్సను మనం ప్రస్తుతం అందుబాటులో ఉందంట?
0: సో ఫస్ట్ మనం మ్యామోగ్రామ్ చేయించుకున్నాక ఒక మనకి బైరాడ్ స్క్రీన్ ఇదని ఇస్తారండి, 1, 2, 3, 4 and 5. సో బైరాడ్ స్కోరింగ్ని బట్టి మనము నిర్ధారించడానికి ఒక ముఖ పరీక్ష అడుగుతాం, కోర్ బయోప్సీ అనేది. కోర్ బయోప్సీ మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయ్యాక 2 things అండి, బ్రెస్ట్ క్యాన్సర్లో టైప్స్ ఉన్నాయి ప్లస్ స్టేజ్. స్టేజింగ్ అనేదానికి మనం మిగతా బాడీని స్క్రీన్ చేస్తాం, లంగ్స్, బోన్స్, లివర్, లింఫ్ నోడ్స్కి పాకిందా. సో లోకలైజ్డ్ టు బ్రెస్టా అంటే ఎర్లీ స్టేజా, బ్రెస్ట్ దాకి చంకలో లింఫ్ నోడ్స్కి వెళ్ళిందా, నెక్స్ట్ స్టేజ్ ఆర్ మిగతా బాడీకి ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా అనేది స్టేజింగ్. స్టేజింగ్ కూడా అయిపోయాక ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సపోజ్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1 or 2 అని వచ్చింది, బట్ స్టిల్ మనం టైప్ అనేది తెలుసుకోవాలి. స్టేజ్ 4 రకాలు, టైప్స్ కూడా 4 రకాలు. ఆ బయోప్సీ చేసిన దాని మీదే ER, PR, HER2, KI67 అని 4 పరీక్షలు చేస్తామండి. సో దాన్ని బట్టి అది లూమినల్ ఏయా, లూమినల్ బియా, ట్రిపుల్ నెగిటివా, HER2 పాజిటివ్ అనేది తెలుస్తుంది మనకి. సో ఫర్ ద అదే స్టేజ్కి ఈ టైప్ను బట్టి ట్రీట్మెంట్ అనేది మారిపోతుంది. సో కొంతమంది అనుకుంటారు, అరే నీకు స్టేజ్ 1 వచ్చింది, నాకు స్టేజ్ 1 వచ్చింది కదా, మరి నీకేంటి ఫస్ట్ కీమోథెరపీ వచ్చారు, నాకు డైరెక్ట్గా సర్జరీ చేశారు, అదేంటి అట్లా అంటే. సో టైలర్డ్ ట్రీట్మెంట్ అంటాం దీన్ని, బేస్డ్ ఆన్ వాళ్ళ టైప్,
1: స్టేజ్లో ఉంది,
0: ఏ రకమైన క్యాన్సర్ని బట్టి. సో ఈ రకాన్ని బట్టి మనము డిసైడ్ చేస్తామండి, ఈ ట్రిపుల్ నెగిటివ్ అండ్ HER2 పాజిటివ్.

0: ఫస్ట్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఎనీథింగ్ అరౌండ్ 2 or more centimeters ఆర్ ఎట్లీస్ట్ 1.5 to 2 centimeters కూడా హెర్టు ఎన్రిచ్డ్ అంటే మనం ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాం విత్ టార్గెటెడ్ థెరపీ. సో థెరపీస్లో మనం ఏదైతే ఫస్ట్ న్యూ అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాం, న్యూ అడ్జువెంట్ సర్జరీకి ముందు చేసేది కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, అన్నిటికీ అన్నీ వాడము. ఇప్పుడు హెర్టు పాజిటివ్కి టార్గెటెడ్ థెరపీ విత్ కీమోథెరపీ ఇస్తామన్నమాట. ట్రిపుల్ నెగిటివ్ అనుకోండి, ఇప్పుడు నోడ్ పాజిటివ్ అవన్నీ అయితే వి విల్ గివ్ అలాంగ్ విత్ టార్గెటెడ్ థెరపీ, అలాంగ్ విత్ ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ.
1: వ్యాధి నిర్ధారణను బట్టి ఆ పేషెంట్ అవసరాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్స్ లో ఏది కరెక్ట్ అనేది డాక్టర్ గారు
0: నిర్ణయిస్తారు.
1: డాక్టర్ సౌమ్య గారు, ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబ సభ్యుల పాత్ర ఏ రకంగా ఉండాలి?
0: కుటుంబ సభ్య పాత్ర అనేది అంటేనండి, ఇప్పుడు డిసిషన్ మేకింగ్ వస్తుంది, మేము పేషెంట్కే చాయిస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ అనేది వచ్చినప్పుడు రొమ్ము మొత్తం తొలగించుకోవాలా లేకపోతే ఉంచుకోవచ్చా అనేది చాలా మటుకు చాలా మందికి ఆప్షన్ ఉంటుంది. అంటే బ్రెస్ట్ కన్జర్వేషన్, రొమ్ము ఉంచుకొని కూడా సర్జరీ చేయించుకోవచ్చు, కొంతమందికి డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ అండ్ ఎక్స్టెంట్ రొమ్ము మొత్తం తొలగించి రావచ్చు. సో ఈ డిసిషన్ తీసుకున్నప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పేషెంట్ని చూస్ చేసుకొనివ్వాలి. అంటే ఒక రూమ్లో 4 ఆడవాళ్ళు ఉంటే ఒకరికి కావాల్సింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. సో వాళ్ళ డిసిషన్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి అన్ని ప్రోస్ అండ్ కాన్స్ మేము చెప్తాం. రొమ్ము మొత్తం తొలగించుకున్నంత మాత్రాన వాళ్ళు ఎక్కువ నాళ్ళు బతుకుతారని కాదు, వీళ్ళు తక్కువ నాళ్ళు బ్రతుకుతారని కాదు, సర్వైవల్లో డిఫరెన్స్ ఉండదు వాళ్ళు చేయించుకునే సర్జరీని బట్టి. అంటే రెండు చేయడానికి ఛాన్స్ ఉన్నప్పుడు లోకల్ రికరెన్స్ రేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, 5% కొన్ని వీళ్ళలో కాస్త ఉండొచ్చు హయ్యర్ దెన్ ద మాస్టెక్టమీ గ్రూప్ అని.
1: సో సమస్య తీవ్రతను బట్టి అది ఇచ్చే లాభాన్ని బట్టి వేరేజ్ వేసుకొని ట్రీట్మెంట్ ప్యాటర్న్ డిసైడ్ చేయాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్, పేషెంట్కి వ్యాధిగ్రస్తునికి ఏది ఇష్టమో వాళ్ళని వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో లెట్ దెమ్ డిసైడ్. పక్కనోళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు డిసిషన్ వాళ్ళ కోసం తీసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు కొంచెం సపోర్ట్ అనేది ఇంట్లో అవసరం పడుతుందండి. అంటే న్యూట్రిషనల్గా హెల్ప్ చేయడం అను, ఆ టైంలో వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ కొంచెం కావాల్సి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ఫిజికల్ సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వగలిగితే దే విల్ డూ వెల్.
1: డాక్టర్ గారు, ఆహారం పట్ల కానీ నిత్య జీవితంలో ఉండే జీవనశైలి పట్ల కానీ ఏ రకమైన మార్పులు తీసుకోవాలంటారు?
0: సో ట్రీట్మెంట్ ఎస్పెషలీ కీమోథెరపీ అయి తీసుకుంటున్నప్పుడు అండి మన ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుంది డ్యూరింగ్ దట్ టైం అనమాట. సో మేము క్రౌడ్స్ అవాయిడ్ చేయమంటాం, ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్ తినమంటాం, గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయమంటాం, ఇంట్లో ఎవరైనా ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయమంటాం. యూజువల్గా ఏంటంటే వీళ్ళు చికిత్స తీసుకుంటున్నప్పుడు బయట వాళ్ళ నుంచి వీళ్ళకి హార్మ్ అవ్వచ్చు, కానీ వీళ్ళ నుంచి వేరే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఇది కమ్యూనికబుల్ కాదు, వాళ్ళకి ఇచ్చే మందులు వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళదు. మెనీ పీపుల్, చాలామంది అనుకుంటారు అమ్మో వీళ్ళ కీమోథెరపీ ఎక్కిచ్చారు కదా, వీళ్ళని ముట్టుకుంటే మన కీమోథెరపీ డ్రగ్స్ వచ్చేస్తాయేమో అని. అది అది కాదు, వాళ్ళకే బయట వాళ్ళ నుంచి ఏమైనా ఇబ్బందులు రావచ్చు, కానీ వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఏది సోకదు. అది వన్ థింగ్.
1: డాక్టర్ గారు, చికిత్స తీసుకునేటప్పుడు మనము మీరు అన్నారు వ్యాధి నిర్ధారణ, సెల్ఫ్ ఎగ్జామినేషను, బయాప్సీ, ఈ టెస్ట్లను డిసైడ్ చేసి ఒక నిర్ధారణ వచ్చిన చికిత్స, ఇది రాకుండా ఏదైనా వ్యాక్సిన్ ఉందంటారా?
0: బ్రెస్ట్ క్యాన్సర్కి ఇంకా ఏది వ్యాక్సిన్ లేదండి, వ్యాక్సిన్ అయితే లేదు. మనం ఓన్లీ మనకు మనకున్న టూల్స్లో ఏంటంటే స్క్రీనింగ్ ఒకటిను, జెనెటిక్గా ఫ్యామిలీ హిస్టరీ కొంతమందికి ఉన్న వాళ్ళలో కొన్ని సిండ్రోమ్స్ అంటామన్నమాట, BRCA1, BRCA2, వీళ్ళని ఏంటంటే ఎర్లీగా స్క్రీనింగ్ అనేది చేయటం, ప్రొఫైలాక్టిక్ అంటే ఏదన్నా వచ్చే ముందే మనము చికిత్స ఇవ్వడం, ఎందుకంటే వాళ్ళకి హై రిస్క్ ఉందని మనం తెలుసుకోవడం. ఈ BRCA2 పాజిటివ్ వాళ్ళలో అరౌండ్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో అండాశయాలు తీసేస్తాం, రిస్క్ రెడ్యూసింగ్ సర్జరీ అంటాం, అండాశయాలు తీసేయటము. కొంతమంది అనదర్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అంటాం దీన్ని, ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీస్ కూడా చేయించుకుంటారు, పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అది స్క్రీనింగ్ కూడా ఆప్షన్ ఉందన్నమాట. ఇంకొకటి కీమో ప్రివెన్షన్ అంటాం, ట్యాబ్లెట్ ఫామ్స్ పెడతాం వీళ్ళలో రిస్క్ రెడ్యూసింగ్ కోసం. ఇవన్నీ మనకి అంటే వీళ్ళు హై రిస్క్ మనుషుల్లో, హై రిస్క్ ఉన్న వాళ్ళలో జెనెటికలీ టెస్టెడ్ అండ్ ప్రూవెన్ ఫ్యామిలీలో రన్నింగ్ వాళ్ళలో ఆఫర్ చేస్తాం ఇవన్నీ.
1: అదర్వైజ్ మామూలుగా మీరు అన్నట్టు 90% ఈ క్యాన్సర్లు మన నిత్య జీవన శైలిలో వచ్చే మార్పులు, ఆహారంలో వచ్చే మార్పులు, మనం ఉంటున్న పరిస్థితుల వల్ల వచ్చే మార్పుల వల్ల సంభవించే, కాబట్టి వాటి పట్ల సరైన జాగ్రత్త

0: తీసుకొని మీరు చెప్పినట్టుగా డ్యూరింగ్ మినిస్ట్రియల్ సైకిల్లో ఉన్నప్పుడంతా కూడా ఒక పరీక్ష, ఆ తర్వాత మీనోపాస్ తర్వాత ఒక పరీక్షలు క్రమబద్ధంగా చేసుకున్నట్లయితే అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే తొలినాళ్ళలోనే గుర్తించి పూర్తిగా చికిత్స తీసుకొని నార్మల్ లైఫ్ జీవించడానికి అవకాశం ఉందంటారు. కాబట్టి ఇది ఒక స్టిగ్మటైజ్డ్ విషయం కింద చూడకుండా ఎదిగిన ప్రతి ఒక్కరిలో కూడా వీటి పట్ల సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
1: డెఫినెట్గా ఉంది.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు సౌమ్య గారు. నమస్కారం అండి.
1: నమస్కారం.

ఇంతవరకు ఆరోగ్య జీవనంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి డాక్టర్ సౌమ్య సింహాద్రి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

गुड इवनिंग, मेरो इन्जिनियर हो एफएम रेनबो 1.9 मेगाहर्ट्ज जेन जी. वेलकम टु द जेन जी షో. మనలాంటి జెన్ జీస్ కోసం ఒక మంచి స్పెషల్ షోని అసలు అసలు ఆ థాటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. సో మన జెన్ జీ ముచ్చట్లు, మన జెన్ జీ కష్టాలు, అలా అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం ఒక చిన్న పాటి తర్వాత. నేను మీ అజీ చందన, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 1.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. FM Rainbow 101.9.

0: Yes, welcome back. मेरे विंटनारो एफ एम रेनबो 101.9 मेगा हर्ट्ज एन जी. अच्छे మనలో చాలా మంది 2 నిమిషాలు ఖాళీ దొరికినా వెంటనే ఫోన్ తీసుకుంటాం. బస్ కోసం ఎదురు చూస్తున్నా, లిఫ్ట్లో ఆగినా వెంటనే స్క్రీన్ వైపు చూస్తాం. కానీ పరిశోధనలు చెప్తుంది ఏంటంటే, ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. కొన్నిసార్లు బోర్ కొట్టడం మన మెదడుకి మంచిదేనట. ఎందుకంటే మనం ఏ పని చేయకుండా ఉన్నప్పుడు మెదడు కొత్త ఆలోచనను సృష్టించడం మొదలుపెడుతుందట. చాలా గొప్ప ఐడియాలు, కొత్త ఆవిష్కరణలు, సృజనాత్మకతతో ఆలోచనలు ఇలా ఖాళీ సమయాల్లోనే పుట్టాయట. అందుకే ప్రతిసారి ఫోన్ తీసుకునే బదులు కాసేపు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. మీ మనసు ఏం ఆలోచిస్తుందో వినండి. కొన్నిసార్లు బిజీగా ఉండడం కంటే కాసేపు ఖాళీగా ఉండడం కూడా చాలా చాలా విలువైనదట. ఏమంటారు? వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ అండ్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్.
1: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

Yes, welcome back. Meet me in Gennaro FM Rainbow 101.9 Megahertz, Gen Z. So, చిన్నప్పుడు పుట్టినరోజు అంటే రెండో మూడో ఫోటోలు తీసుకుని ఆ కొత్త డ్రెస్ వచ్చేలాగా, అంటే పుట్టినరోజుకి ఒక జ్ఞాపకంగా ఉండాలని ఒక ఫోటో తీసుకునేవాళ్ళం. స్కూల్ ట్రిప్ అంటే ఎవరి దగ్గర అయితే కెమెరా ఉంటుందో వాళ్ళు మాత్రమే అందరిది ఒక ఫోటో, వాళ్ళవి కొన్ని ఫోటోలు తీసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఆ ఆనందం చాలా ఎక్కువగా అనిపించేది, ఎందుకంటే సంథింగ్ అది ఎప్పటికీ ఉండిపోయేది, ఒకటి దిగితే చాలు సరిపోతుంది అని అనిపించేది. ఇప్పుడు ప్రతి క్షణాన్ని ఫోటోగా వీడియోగా సేవ్ చేసుకుంటున్నాం, కానీ కొన్నిసార్లు ఆ క్షణాన్ని నిజంగా ఆస్వాదించడం మర్చిపోతున్నాం. ఒక అందమైన సాయంత్రం స్నేహితుతో సరదాగా చిట్చాట్ చేసుకోవడం, ఒక ఫ్యామిలీతో కలిసి గడిపిన ఆ సమయం, ఇవన్నీ కెమెరాలో కాకుండా మనసులో నిలిచిపోయేలాగా ఉంటే ఎంత బాగుంటుందో కదా. జ్ఞాపకాలు ఎప్పుడూ ఫోన్ గ్యాలరీలో ఉండాల్సిన పని లేదు, కొన్ని జ్ఞాపకాలు మన హృదయంలో ఉంటేనే ప్రత్యేకంగా ఉంటుంది. ఏమంటారు? నాకైతే అలాగే అనిపిస్తుంది. వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో జీవితం, రంగులమయం. స్టే ట్యూన్డ్.

Yes, welcome back. Mero internet FM Rainbow 101.9 megahertz Gen Z. So manam chaala sarlu chinna chinna panlanni postpone chestuntam. Oka chinna bag sardukodamu, lekapothe books teesi chadivaka malli aa place lo pettadamu, oka edaina important message ki reply ivadamu, ala chaala చిన్న చిన్న వాటిని పోస్ట్పోన్ చేస్తున్నాం. నిజంగా అలా పోస్ట్పోన్ చేయడం అనేది చాలా రోజుల తర్వాత ఒక పైలపైన జంక్ లాగా మారి అసలు దాన్ని ఇంకా క్లియర్ చేయడానికి చాలా చాలా టైం పడుతుంది కదా. దీనికి ఒక సింపుల్ టెక్నిక్ అన్నమాట. ఏదైనా ఒక వర్క్ అనేది ఒక నిమిషంలో ఆర్ 2 నిమిషాలలో అయిపోతుందంటే వెంటనే అది చేస్తే తర్వాత అవర్స్ ఆఫ్ వర్క్ చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే చిన్న చిన్న పనులు పేరుకపోతే అవి పెద్ద భారంగా మారుతాయి, కానీ వెంటనే పూర్తి చేస్తే మనసుకు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. విజయం కూడా ఎప్పుడూ పెద్ద పనులతో మాత్రమే రాదు, చిన్న చిన్న పనులని సమయానికి పూర్తి చేయడం ద్వారా ఒక మంచి విజయం అనేది సాధించగలుగుతాం. ఏమంటారు? వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.

Yes, welcome back. Meeru Internaru FM Rainbow 101.9 MHz. Zen Z with me, Aji Chindana. Rainbow to Jeevita, Rangul Mayam. Kotta phone, kotta dress, kotta gadget. Yedaina starting lo chala exciting ga anipistundi. Kani konni rojul tarvata ade కామన్ లే ఏముంది ఇది అబ్బా. ఒక్కోసారి నిజం చెప్పాలంటే అప్పుడున్న ఎగ్జైట్మెంట్ కాకుండా ఇప్పుడు అది ఎందుకుందా, అసలు ఇది కరెక్ట్ కాదే, ఇది నచ్చట్లేదే అని కూడా అనిపిస్తుంది. దీన్ని సైకాలజీలో హెడానిక్ అడాప్టేషన్ అంటారు. అంటే మనం కొత్త విషయాలకు త్వరగా అలవాటు పడిపోతామన్నమాట. అందుకే ఆనందం ఎప్పుడూ వస్తువుల్లో ఉండదు, కొత్త అనుభవాల్లో, కొత్త విషయాలు నేర్చుకోవడంలో, మనుషులతో గడిపే సమయంలో ఎక్కువ కాలం నిలుస్తుంది అదన్నమాట సంగతి. సో ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్కి హ్యాపీ అవ్వకుండా కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ చేయండి, చాలా నేర్చుకోండి. నేర్చుకోవడానికి ఏ వయసు అసలు అడ్డు కానే కాదని నిరూపించండి. ఏమంటారు?

0: النادي يا تمرين بوان اون بان اند ميجاز زنزي ويت مي ار جي تشندرا رينبو تو جيفيتو رانغل مايم
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: సూర్యోదయం అయ్యా.

ఎస్ వెల్కమ్. అందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి హలో రెయిన్బో షోకి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మీతో ఉన్న ఒక మంచి అలవాటు, అంటే మీకున్న ఒక మంచి అలవాటు ఏంటి, మాతో షేర్ చేసేసుకోండి. మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323-0030, 0402323-48-21, 0402970-4715. ఇంటూనే ఉండండి, ఎఫ్ఎం రెయిన్బో అని ఆన్ పైన గైడ్స్. హలో రెయిన్బో. ఎస్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేసిద్దాం. హలో. ఎస్, ఒక చిన్న సాంగ్ తర్వాత మళ్ళీ కాల్ తీసేసుకుందాం.

0: ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ మేడం నా పేరు.
0: ఎస్ అండి, చెప్పండి.
1: ఆ చిన్నప్పటి నుండి ఏంటంటే రేడియోలో పాటలు వస్తే వాటితో గళం కలిపి పాడుకునేటోళ్ళం, ఘంటసాల పాటల నుండి అలవాటు ఇప్పడుకున్నది. ఇప్పుడు 66 ఇయర్స్, ఇప్పుడు మా ఇంటి ముందర పోతే అందరు మా ఇంట్లో పొంగి చూడవలసిందే పాటల్లో అంకులు వాడుతుంటాను. అలవాటు
0: బాగుందమ్మా.
1: తర్వాత భజనలు చేసుకుంటూ తిరుగుతాం. ఇప్పుడు వాకింగ్ ఉన్న కొంచెం దమ్ము వస్తుంది.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
2: గుడ్ ఈవినింగ్ అండి, నేను పోల్చేది ఆన్లైన్ లో లేను కదండి.
0: ఆన్లైన్ లోనే ఉన్నారు, చెప్పండి.
2: ఆన్లైన్ లో ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే, చెప్పండి.
2: చందన మేడం గారికి గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: దేవుని గుడికి వెళ్ళి గుండు చేయించుకుని గుండు నిండా చందనం పూసుకుంటే ఎంత చల్లగా ఉంటుందో మీ మాటలు వింటుంటే అంత చల్లగా ఉందండి మా మనసు.
0: టాపిక్ విన్నారా సార్?
2: టాపిక్ విన్నానండి. మంచి అలవాటు చిన్నప్పటి నుంచి మంచి అలవాటు ఏంటంటే అండి, నాలో ఒక రకమైన మంచితనం అండి, నా అందరినీ కలుపుకుని పోయే మంచి మంచితనం ఒకటి ఉందండి నాలో. నాకు నాకు నేను బ్లైండ్ అండి, నా కళ్ళు కనపడకపోయినా కానీ 10 మందికి దారి చూపించానండి. అంటే చెప్పుకోకూడదండి, మనం దారి చూపించామని మనం చెప్పుకోకూడదండి. నేనైతే 10 మందిని తీసుకొచ్చి ఇక్కడ బంజారీల్స్ లో జూబ్లీస్ లో చాలా మందిని పనికి పెట్టానండి. ఊర్లో ఎంత బాధపడుతుంటే ఇక్కడ తీసుకొచ్చి నా పేరు చెప్పుకుంటారండి, మెహర్ బాబా గారి దయ వల్ల ఇలాగ ఉన్నామని పేరు చెప్పుకుంటారండి.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.

0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవినింగ్ అమ్మా, నేను రమణయ్య మాట్లాడుతున్నా.
0: రమణయ్య గారు చెప్పండి.
1: దీర్ఘాయుష్మాన్ భవ.
0: థ్యాంక్ యూ.
1: నాకు చిన్నప్పటి నుంచి మా నేను మాకు మా అన్నయ్య నేర్పించింది మాకు ఏంటంటే హెల్పింగ్ నేచరు. చిన్నప్పటి నుంచి కూడా ఆ నేచర్ అట్లే వస్తా వచ్చి నా చేతనైనంత ఎవరైనా బాధపడుతుంటే చూడకుండా ఏదో ఒకటి చేస్తా, శారీరకంగానో మానసికంగానో ఆర్థికంగానో ఏదో రకంగా నేను చేస్తూ ఉంటాను. తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ప్రేయర్ భగవద్గీత పారాయణం చేసి చిన్నప్పటి నుంచి అలవాటైంది నాకు. భగవద్గీత అయితే నాకు 18 చాప్టర్స్ కూడా అందరు చెప్తా ఉంటే నేను చూడకుండా కూడా అట్లా ఫాలో అవుతాను. ఆ అలవాటు ఇప్పుడు కూడా ఉందమ్మా, భగవద్గీత డైలీ నేను 2 అధ్యాయాలు చదువుకుంటాను ఇప్పుడు కూడా. ఆ విధంగా చదువుకుంటూ ఉంటామ్మా, ఆ అలవాటు మాత్రం నేను మారలేదు, అదే విధంగా పోతున్నాను అమ్మా.
0: థ్యాంక్ యూ రమణయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
1: థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా.
0: ఎస్, అలా చాలా మందికి చాలా మంచి మంచి అలవాట్లు ఉంటాయి కదా. సో నెక్స్ట్ సాంగ్ తర్వాత మళ్ళీ కాల్స్ తీసేసుకుందాం. వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియం లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్, జూన్ 7 సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మక్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000 0033100.

0: FM Rainbow 101.9. Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 1.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జీ చందన. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీతో ఉన్న ఒక మంచి అలవాటు ఏంటి. సో మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323-0030, 0402323-4821, 0402970-4715. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవినింగ్ అండి, రేణుక.
0: రేణుక గారు చెప్పండి.
1: నా అలవాటు అంటే ఎవరన్నా ఏమన్నా అన్నా అంటే వాళ్ళని రివర్స్ లో అనండి, ఆలోచిస్తాను.
0: ఓకే,
1: అవతల వాళ్ళు అన్నా నేను సైలెంట్ గా ఉండిపోతా. రెస్పెక్ట్.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ రేణుక గారు, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఎస్, అన్నిసార్లు అందరికీ మనం సమాధానాలు వెంటనే ఇవ్వక్కర్లేదు. ఒక్కొక్కసారి కాలమే సమాధానం చెప్తుంది. ఒకవేళ ఎవరైనా మనన్నా ఒక్కోసారి, ప్రతిసారి అని కాకుండా ఒక్కోసారి కామ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్.
0: మీ పేరు?
2: చందన గారు. బాగున్నారా?
0: బాగున్నామండి. మీ పేరు?
2: నా పేరు స్వప్న, దుండిగల్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే అండి, చెప్పండి.
2: నాకు చిన్నప్పటి నుంచి తెలియని విషయాలు నేర్చుకొని దాన్ని ఫాలో అవడమే నాకు అదొక పాయింట్.
0: ఓ నైస్ నైస్ నైస్ అండి,
2: అంతేనండి. నాకు అదొక్కటే నచ్చింది, నమ్మినట్టని దూరం పెట్టలేను అట్లా.
0: ఓ నైస్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి. ఎస్, నిజంగా మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, తెలియని విషయాల్ని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది నిజంగా మంచి లక్షణం. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: Yes, welcome back. Me, Vinjanaru FM Rainbow 101.9 MHz. Hello, Rainbow with me, RJ Chandana. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీతో ఉన్న ఒక మంచి అలవాటు ఏంటి నాతో షేర్ చేసుకోండి. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323-0030, 0402323-4821, 0402970-4715. సో కాల్ చేసి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీతో ఉన్న ఒక మంచి అలవాటుని నాతో షేర్ చేసుకోండి. చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు అంటే ఏముంటాయి? ఒక కాలర్ వచ్చేసింది, చెప్పేస్తారు, వినేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: ఐ యామ్ మోనిక ఫ్రమ్ హైదరాబాద్.
0: ఎస్ మోనిక గారు, చెప్పండి.
1: యా, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న హ్యాబిట్ వచ్చేసి నా స్కూల్లో చెప్పింది. మా పేరెంట్స్ ని ఎప్పుడు డైలీ అన్నమాట

0: కాలికి కాళ్ళకి దండం పెట్టడం అండ్ రెస్పెక్ట్ ఇవ్వడం. సో అది స్టిల్ నేను ఇప్పటికీ 25 ఇయర్స్ వచ్చినా స్టిల్ కంటిన్యూ చేస్తున్నా.
1: నైస్ మౌనిక గారు.
0: యా రైట్ సైడ్ తీసుకోండి. ఓకే.
1: యా యా యా.
0: అండ్ యు నో టుడే మై ఫస్ట్ జాబ్ డే నేను క్యాబ్ లో ఉండి కాల్ నెంబర్ తీసుకున్నా. క్యాబ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు.
1: ఓకే ఓకే కంగ్రాట్యులేషన్స్. మీ ఫస్ట్ డే నా
0: ఇని డైల్ చేసాం.
1: ఫస్ట్ డే నా ఈ రోజు మీ జాబ్ కి.
0: సారీ
1: ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ అంటున్నాను.
0: యా అవును అవును.
1: కంగ్రాట్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్.
0: థాంక్యూ సో మచ్.
1: ఓకే. Keep continuing, calling, keep calling, keep smiling.
0: Thank you. Yeah,
1: thank
0: sure.
1: you, Monica Garu. Yes, అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఎంత స్పెషల్ డేస్ ఉంటాయో కదా. నిజంగా ఒక తల్లిదండ్రులను గౌరవించడం అంతకన్నా ఒక మంచి అలవాటు ఉంటుందని అయితే నేను అనుకోను. నిజంగా చాలా మంచి అలవాటు. సో చూద్దాం ఇంకా ఎంతమంది కాల్ చేసి మనకి చెప్తారో. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మక్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.
1: Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ అజిత్ చందన. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అనుసరిస్తున్నటువంటి ఒక మంచి హ్యాబిట్ ఏంటి, అది నాతో షేర్ చేసుకోండి. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323 0403 0402 3234 8 1 0402 9 7 0 4 7 1 5. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: హాయ్ అండి, నేను కుమార్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి.
1: ఓకే అండి, చెప్పండి.
2: గుంటూరు నుంచి కుమార్ మాట్లాడుతున్నాను. అయితే నాకు అంటే మంచి అలవాటు కాదులే, కానీ ఒక అలవాటు ఉంది.
1: చెప్పండి.
2: అది ఎంత మంచిదో కాదో నాకు తెలీదు, నేను చెప్తున్నాను. అయితే నేను అంటే జనరల్ గా అందరూ పక్క వాళ్ళ విషయాలు, వాళ్ళ విషయాలు ఏమిటి, వాళ్ళ విషయాలు ఏమిటి అని చెప్పేసి అందరూ వింటుంటారు కదా. నేను కూడా అలా వింటుంటాను, కానీ చాలా మంది పక్కల వాళ్ళ విషయాల్లోకి ఇన్వాల్వ్ అవుతారు, కానీ నేను మాత్రం ఇన్వాల్వ్ అవ్వనండి.
1: ఓకే అండి, ఓకే ఓకే.
2: అంటే పక్కన వాళ్ళ విషయాలు వింటానికి ఇంట్రెస్టే, వాళ్ళ విషయాలు వింటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. వాళ్ళకి ఏమన్నా సజెషన్ కావాలంటే ఇస్తాను, లేకపోతే లేదంటే.
1: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్.
2: చాలా మంది వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతారు, నేను ఇన్వాల్వ్ అవ్వను, అంతే తేడా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. ఎస్, ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: సంధ్యా వందనం అండి, చందన గారు.
1: యా చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: మురళి మాట్లాడుతున్నానండి.
1: మురళి గారు చెప్పండి,
3: ఎలా ఉన్నారు?
1: ఫైన్ అండి. యా చెప్పండి, ఈరోజు టాపిక్ విన్నారు కదా?
3: విన్నానండి. యాక్చువల్ గా మీరు గమనించారా ఈరోజు ప్రకృతి లోపల
1: ఏంటో,
3: చల్లదనం బాగుందండి. ఎందుకంటే చందన గారు వచ్చారని చెప్పేసి చల్లగైంది వాతావరణం. కనీసం థ్యాంక్స్ చెప్పండి. ఇదేనండి, అందరితోటి అభిమానంగా ఉండడు, అభిమానంగా పలకరించుడు. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకుంటాను, నన్ను నేను బాగా చూసుకుంటాను. అదే విధంగా చూసుకొని, అదే విధంగా చూసుకుంటే నా మనసు, నా శరీరం నాకు ఎంత కోఆపరేట్ చేస్తుందో నాకు అర్థమైన తర్వాత అదే ప్రేమను నేను అందరికి పంచుతాను, అదే అభిమానాన్ని అందరికి పంచుతాను. ఎంత పంచుతానో ఆ ఎదురుగా నుంచి నాకు రెట్టింపు వస్తుందండి. ఇదే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక మామూలు ఒక సులువైన హ్యాబిట్.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్, థ్యాంక్ యూ సో మచ్.
3: ఇంకోటి హలో వీల్ అవుతే ఒక సాంగ్ ప్లే చేస్తారా?
1: చెప్పండి సార్.
3: ప్రేమికుడి నుంచి కోడి కోసం వచ్చావా గోపాల, పుట్ట కింద దాచాను గోపాల. హ్యావ్ ఎ గ్రేట్ డే, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ మురళి గారు. ఎస్,

0: మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం.
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: వైష్ణవి.
1: వైష్ణవి చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: కిస్మత్పూర్.
1: యా చెప్పండి, విన్నారా టాపిక్?
2: విన్నాను.
1: యా చెప్పండి.
2: నాకున్న గుడ్ హ్యాబిట్ పొద్దున్న లేవగానే నీళ్ళు తాగుతా.
1: ఓ నైస్. ఏం చదువుతున్నావు వైష్ణవి?
2: నైన్త్ క్లాస్.
1: నైన్త్ క్లాస్. ఓ నైస్ నైస్ వైష్ణవి, వెరీ గుడ్, నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వైష్ణవి.
2: వెల్కమ్.
1: ఎస్, సో పొద్దున్న లేవగానే నీళ్ళు తాగడం ఇస్ నిజంగా మంచి విషయం. ఎస్, నెక్స్ట్ మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా.
1: ఎస్,
3: నేను ఊరేడి ప్రభాకర్ రావుని.
1: చెప్పండి.
3: ప్రస్తుతం చిక్కుమగళూరు నుంచి మాట్లాడుతున్నాను. బెంగళూరు దగ్గర చిక్కుమగళూరు అని ఉంది కదా.
1: ఓకే అండి, చెప్పండి.
3: అంటే ఈరోజు పర్యావరణ దినోత్సవం అని చెప్పిన సందర్భంగా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చామన్నమాట. సరే, అయితే ఫ్రెండ్షిప్ నాకు ఎక్కువగా ఇష్టం అమ్మా, చిన్నప్పటి నుంచి.
1: ఓకే అండి.
3: ఫ్రెండ్ సర్కిల్ పెంచుకోవడం, ఫ్రెండ్షిప్ చేయడం, అలాగా ఈ మధ్యకాలం అంతకుముందు ఒక స్టేట్ లెవెల్లో ఉండేవారు, ఈ మధ్య అదర్ స్టేట్లు కూడా ఫ్రెండ్షిప్ అయిపోయింది.
1: ఓకే ఓకే.
3: ఇక్కడికి అంటే నేను వెళ్తూ రావడం వస్తుండడం వలన ఇటు కర్ణాటక అయితేనే అటు జమ్మూలో తర్వాత అస్సాంలో కూడా ఫ్రెండ్ సర్కిల్ పెరిగింది.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
3: ప్రభాకర్ రావు నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సారీ, లైన్ కట్ అయినట్టుంది. సో చిన్న పాడు తర్వాత మళ్ళీ మాట్లాడేస్తుందాం. మించండి ఉండండి, అసలు రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన, రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్.

0: Rainbow 101.9
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: Yes, welcome back. Meer vintunaru FM Rainbow 101.9 MHz. Hello, Rainbow with me, Ajay Chandana. Caller line lo unnaru, maatladesiddam. Good evening andi, evaru maatladutunnaru, ekkadi nunchi? Good evening andi. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
4: అమ్మా బాగున్నారా? కే రమేష్ మాట్లాడుతున్నానమ్మా,
3: ఉస్మాన్ గంజ్. చెప్పండి.
4: అవునమ్మా, బాగున్నారా?
3: బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
4: బాగున్నాను మేడం. అయితే మన శ్రోతలకు కాలర్స్ కు విజ్ఞప్తి అమ్మా, మధ్యాహ్నం రాజేష్ గారు పిల్లలకి అవసరం ఉన్న నోట్బుక్స్ అయినా కంపాస్ బాక్స్ పెన్సిల్స్ ఇవన్నీ కూడా బేగం బజార్ లో బాగా దొరుకుతాయని చెప్పారు. కానీ మా బేగం బజార్ కంటే మా ఉస్మాన్ గారి పక్క సందులు, విజయభూ నోట సందులు, పెద్ద పెద్ద షాప్స్ రీజనబుల్ రేట్
3: దొరుకుతాయి.
4: మొత్తం ఏదైనా కూడా విజయభూ నోట్ లో నుండి దాని పక్క సందులు రీజనబుల్ రేట్ దొరుకుతాయి. 2-3 చోట్ల అడిగి తీసుకుంటే చాలా బాగుంటుంది అమ్మా. టాపిక్ ఏమి ఇచ్చారమ్మా, దయచేసి చెప్తారా?
3: ఇప్పటి వరకు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీతో ఉన్న ఒక మంచి అలవాటు ఏంటి అంటే, మీరు అనుసరించేటువంటి ఒక మంచి
4: అలవాటు?
3: అవును సార్, చెప్పండి.
4: పేరు రమేష్ అమ్మా. అయితే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు చిన్నప్పటి నుంచి మొత్తం అప్పుడమ్మా ఓన్లీ వాకింగ్ ఒకటే చేసేది. ఇప్పుడు మాత్రం అందులో యాడ్ ఏం చేశానంటే, మొన్న లాస్ట్ ఒక 5-6 ఇయర్ నుంచి మన మోడీ చెప్పినప్పటి నుంచి యోగా స్టార్ట్ చేసినాను అనమాట. హాఫ్ అన్ అవర్ యోగా చేసుకుంటాను నేను కంపల్సరీ. అదొక పెద్ద మార్పు. ఎక్సర్సైజ్ యోగా కంపల్సరీ చేసిన ఒకరోజు చేయకపోతే కూడా నాకు ఎలాగో ఉంటుంది అనమాట, డల్ గా
3: ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు,
4: ధన్యవాదాలు అమ్మా. కే రమేష్ రెస్పాండ్.
3: Yes, అది రమేష్ గారు. సో నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి. సో అలా చిన్నప్పటి నుంచి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం.

0: ఓకే
1: నైస్ సాంగ్ వినేసండి, దాని తర్వాత మళ్ళీ వాళ్ళ డేస్కుందాం. చూడండి అసం రెయిన్బో 101.9 మెగా హెడ్స్. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
0: గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ శోభ.
1: శోభ గారు చెప్పండి.
0: నాకు చిన్నప్పటి నుంచి అంటే అన్నం తినేటప్పుడు ఎక్కువ మాట్లాడితే నాన్న తల మీద కొట్టారు నాకు ఒకసారి, అది ఇప్పటికీ ఇంకా ఫాలో అవుతాయి. ఎవరన్నా తినేటప్పుడు ఊరికే మాట్లాడితే నాకు చిరాకేస్తుంది. అండ్ టీవీ ఫోన్ కూడా చూడండి అసలు తిన్నంత సేపు. ఇంకా హ్యాబిట్ ఏంటంటే ప్రాణాయామం, మార్నింగ్ ఎంత లేట్ చేసినా ప్రాణాయామం మాత్రం అస్సలు తప్పను.
1: సూపర్ అండి, సూపర్.
0: ఒక సాంగ్ వేస్తారా, చంద్రిక చందన?
1: చందన, చందన అండి.
0: ఒక సాంగ్ వేస్తారా
1: చెప్పండి.
0: అల్లుడు సీన్ మూవీ నుంచి నీలి నీలి నీలి నీలి కళ్ళల్లోన ట్రై.
1: ఆల్రెడీ అల్లుడు సీన్ నుంచి ఇందాకే ఒక సాంగ్ వచ్చేసింది, రావేణ లబ్బర్ బొమ్మ. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం, డెఫినెట్లీ.
0: ఓకే ఓకే,
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మాట్లాడేసుకుందాం, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో, స్టే ట్యూన్డ్.

Yes, welcome back. Main event Chinaru FM Rainbow 101.9 megahertz. Hello, Rainbow with me, Ajay Chindana. So, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అనుసరించే మీతో పాటు ఉన్న ఒక మంచి లక్షణం ఏంటి అని. సో మీరు నాతో షేర్ చేసుకోవడానికి కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970 4715. సో స్టే ట్యూన్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: 101.9. ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీతో ఉన్న ఒక మంచి అలవాటు, అంటే ఐ మీన్ మీరు పాటించే ఒక మంచి అలవాటు ఏంటి అని. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నమస్తే.
0: నమస్తే
1: లావణ్య.
0: లావణ్య గారు చెప్పండి.
1: అదే నాకున్న మంచి అలవాటు ఏంటంటే, అడిగినా అడగకపోయినా హెల్ప్ చేసేస్తా.
0: ఓకే.
1: అదే ఏదన్నా పైసలైనా ఏదన్నా కానీ అడిగి అడిగి అడిగి చేస్తా.
0: నైస్ అండి,
1: అది అలవాటు. నేను అందరినీ నమ్మటం కానీ నన్ను ఎవరు నమ్మరు అట్లా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
1: థ్యాంక్ యూ.
0: మరి కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. సో అలా అందరికీ హెల్ప్ చేయడం అనేది చాలా చాలా మంచి విషయం. ఇంకో కాల్ వచ్చేసింది, మాట్లాడేద్దాం.
2: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ మేడం, నేను బుల్షిట్ నాగేశ్వరరావు ఫ్రమ్ విద్యానగర్ హైదరాబాద్.
0: యా, చెప్పండి సార్.
2: నేను ఒకటే నేర్చుకున్నాను మేడం చిన్నప్పటి నుంచి. నాకు జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి, ఎదుటి వ్యక్తిని నువ్వు నువ్వు నేను అనను, జన్మమైన అనను, మీరు మీరు అంటాను. ఏకవచనం పలకటం తప్పు అని నేను గ్రహించాను. అప్పటి నుంచి బహువచనమే మాట్లాడుతుంటాను.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్.
2: థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ అండి. సో అది మనకు తెలియకుండానే మనకు ఏవో ఒకటి మన చిన్నప్పటి నుంచి

చలిస్తున్నటువంటి అలవాట్లు ఉంటాయి. సో అదనమాట ఈరోజు మన ఈ హెల్లో రెయిన్బో. ఒక చిన్న సాంగ్ తర్వాత మళ్ళీ మాట్లాడేస్తున్నాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హెల్లో రెయిన్బో విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ ప్రాజెక్టులు సూరత్లోని రోడ్డు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలను కవర్ చేస్తాయి. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఈరోజు అన్నారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడానికి ప్రభుత్వము, విద్యా సంస్థలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా పనిచేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్టస్థాయి డ్రగ్ అబ్యూజ్ అవేర్నెస్ వర్క్షాప్లో పిలుపునిచ్చారు. పేదల జీవనోపాధికి ఏమాత్రమూ ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని క్యూర్ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే 100 LIG MIG ఇళ్లు నిర్మించబోతున్నట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ప్యాకడ్ సహకారంతో నిర్వహిస్తున్న యంగ్ తెలంగాణ ఫుట్బాల్ లీగ్ 2026-27 హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు ప్రారంభమైంది. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని ఈరోజు త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకమురా బోర్డర్ అవుట్పోస్టు వద్ద జరిగిన ప్రహరీ సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవిజయపురం 3 వద్ద సహజ వాయువును కనుగొన్నట్టు పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ పురి ఈరోజు ప్రకటించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు నేపాల్ విదేశాంగ 3 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్విమాస ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. హాకీలో జపాన్లోని కకామిగాహరాలో ఈరోజు జరిగిన పురుషుల అండర్-18 ఆసియా కప్ 2026 సెమీఫైనల్లో భారత్ పాకిస్తాన్ను 5-3 తేడాతో ఓడించి ఆతిథ్య జపాన్తో టైటిల్ పోరుకు సిద్దమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణం విత్ మీ ఆర్జే చందన, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మనం ఎంతగానో ప్రౌడ్గా ఫీల్ అయ్యే మన తెలంగాణ కోసం ఒక మంచి షో, దట్ ఈస్ తెలంగాణం. సో తెలంగాణం షోలో భాగంగా ఈరోజు తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఒక నృత్య రూపకం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటో కాదు, పేరణి శివతాండవం. దీనిని ప్రేరణాత్మక నృత్యం లేదా యోధుల నృత్యం అంటారు. కాకతీయుల కాలంలో యుద్ధానికి వెళ్లే ముందు వీర సైనికులు శివుడిని స్మరిస్తూ ఈ నృత్యాన్ని ప్రదర్శించేవాళ్ళట. ఈ నృత్యం ద్వారా వారిలో ధైర్యం, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరిగేవని చెబుతుంటారు. అందుకే పేరిని కేవలం వినోదం కోసం చేసే నృత్యం కాదు, ఒక ఆధ్యాత్మికత మరియు శక్తివంతమైన సాధన. సో అప్పటి వాళ్ళకి యుద్ధానికి వెళ్లే ముందు ఒక మంచి ఎనర్జీని ఇచ్చేదంట ఈ డాన్స్. దాన్ని ప్రేరణతో ఆ యుద్ధాన్ని గెలిచి రావడానికి చాలా బూస్టప్ ఇచ్చేదన్నమాట ఈ డాన్స్. సో దీని గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణం విత్ మీ ఆర్జే చంద్ర, రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్.

Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. తెలంగాణం పేరిణి నృత్యానికి కాకతీయ చరిత్రతో విడదీయరాని అనుబంధం ఉంది. ముఖ్యంగా రామప్ప టెంపుల్, వరంగల్ కోట వంటి చారిత్రక కట్టడాలలో కనిపించే శిల్పాలు ఈ నృత్యం గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఆ శిల్పాలలోని భంగిమలు, కదలికలు నేటికి కళాకారులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. శిల్పకళలో చెక్కబడిన నృత్యం నేడు వేదికలపై సజీవంగా కనిపించడం నిజంగా ఆశ్చర్యకరం. అంటే ఇప్పుడు డాన్సర్స్ పర్ఫామ్ చేస్తున్నటువంటి ఆ భంగిమలు అవన్నీ కూడా ఆ శిల్పాలని, ఆ శిల్పం ఏ ఆకారంలో ఉందో దాన్ని బేస్ చేసుకొని కొరియోగ్రఫీ అనేది సెట్ చేయడం జరిగిందన్నమాట. సో అంత గొప్పనైనటువంటి చారిత్రకాత్మకమైనటువంటి నృత్యం మన పేరిణి నృత్యం. వింటూనే ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

மாற்றன்ற பாபு.

FM Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ. సో తెలంగాణ షోలో భాగంగా మనం ఈరోజు పేరిణి నృత్యం గురించి మాట్లాడుకుంటున్నాం. పేరిణి నృత్యంలో ప్రధాన ఆకర్షణ దాని శక్తివంతమైన అడుగులు. ఇందులో శరీర కదలికలు వేగంగా బలంగా ఉంటాయి. మృదంగం, డోలు వంటి వాద్యాల లయకు అనుగుణంగా నర్తకుడు తన భావాలను వ్యక్తపరుస్తాడు. ప్రతి అడుగు ఒక శక్తిని, ప్రతి కదలిక ఒక వీరత్వాన్ని సూచిస్తుంది. అందుకే పేరిణి ప్రదర్శన చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కలుగుతుంది. నిజంగానే వాళ్ళ అడుగుల శబ్దానికి మనకి గూస్ బంప్స్ వచ్చి అసలు తెలియని ఒక యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తాం. అంత బాగుంటుంది అసలు అది చూడడానికి. ఎంత గ్రేస్ఫుల్గా ఉంటుందంటే మనకు ఖచ్చితంగా అసలు ఎస్, నేను ఏదైనా సాధించగలను అన్న ఒక ప్రేరణని అది కలిగిస్తుంది. అందుకే బహుశా అందుకే దాని పేరు పేరిణి అని వచ్చిందేమో. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ

Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆజి చందన. సో ఈరోజు మన తెలంగాణలో పేరిణి శివతాండవం గురించి మాట్లాడుకుంటున్నాం. సో కాలక్రమేణా పేరిణి నృత్యం మరుగున పడిపోయింది. అయితే ఈ కళారూపాన్ని తిరిగి ప్రజల ముందుకు తీసుకొచ్చిన మహనీయుడు నటరాజ రామకృష్ణ గారు. ఆయన అనేక శిల్పాలు, చారిత్రక ఆధారాలు, గ్రంథాలను పరిశీలించి పేరిణి నృత్యాన్ని పునరుద్ధరించారు. ఆయన కృషి వల్లే ఇప్పుడు ఈ కళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఒక వ్యక్తి సంకల్పం ఒక సాంప్రదాయ కళను మళ్ళీ సజీవం చేసింది. ఎంత గొప్పటో కదా. వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ అర్జు చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.

FM Rainbow 101.9. Yes, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ తెలంగాణం విత్ మీ ఆర్జే చందన. సో తెలంగాణలో ఈరోజు మనం పేరిణి శివతాండవం గురించి మాట్లాడుకుంటున్నాం. పేరిణి శివతాండవం శివునికి అంకితమైన నృత్యం. ఇందులో కనిపించే శక్తి, ఉగ్రత, లయ అన్నీ శివతాండవాన్ని గుర్తు చేస్తాయి. నర్తకుడు తన నృత్యం ద్వారా శివునితో ఏకత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. అందుకే ఈ నృత్యం కేవలం శారీరక కదలిక సమాహారం కాదు, అది భక్తి, ఆధ్యాత్మికత మరియు అంతర్ముఖ శక్తి కలయిక. నేటి తెలంగాణలో పేరిణి శివతాండవం గర్వకారణంగా నిలిచింది. అంటే అనేక డాన్స్ స్కూల్స్ పేరిణికి, అసలు ఇంటర్నేషనల్గా కూడా దానికి రికగ్నైజేషన్ వచ్చిందన్నమాట. సో అలా ఈ పేరిణి శివతాండవం చాలా ముందుకు వెళ్తోంది. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ తెలంగాణ విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్ వెల్కమ్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రిమ్ జిమ్ హైదరాబాద్, విత్ మీ ఆర్జి చందన. రెయిన్బోతో జీవితం రంగుల భయం. సో మనం ఏదైనా ఒక పాట విన్నప్పుడు కేవలం చెవులు మాత్రమే పనిచేయవు, మన జ్ఞాపకాలు కూడా పనిచేసి ఆ జ్ఞాపకాలు అనేవి మనకి గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అందుకే కొన్ని పాటలు వింటే వెంటనే స్కూల్ రోజులు గుర్తొస్తాయి, కొన్ని పాటలు వింటే స్నేహితులు గుర్తొస్తారు. సంగీతానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది, అది మనల్ని కొన్ని సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లగలదు. మనం మర్చిపోయామని అనుకున్న జ్ఞాపకాలను కూడా మళ్ళీ గుర్తు చేయగలదు. అందుకే సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదు, అది మన జీవిత ప్రయాణంలో ఒక భాగం. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ప్రత్యేక పాటలుంటాయి, ఆ పాటలు మారచ్చు కానీ వాటితో ముడిపడిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఏమంటారు, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రిమ్జిన్ హైదరాబాద్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

Yes, welcome back. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ రేడియో జిమ్ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఏ బట్టలు వేసుకోవాలి, ఏం తినాలి, ఏ పనితో అంటే ఏ వర్క్ ముందు చేయాలి, ఇలా చిన్న చిన్న డెసిషన్స్. కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన జీవితాన్ని మార్చేది ఎప్పుడూ ఒక బిగ్ డెసిషన్స్ కాదవసరం లేదట. కొన్నిసార్లు ఒక చిన్న నిర్ణయమే పెద్ద మార్పుకి కారణమవుతుంది. ఒక పుస్తకం చదవడం, ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం, ఒక మంచి అలవాటుని ప్రారంభించడం, ఇవన్నీ చిన్న నిర్ణయాల్లాగా కనిపిస్తాయి. కానీ కొంతకాలం తర్వాత అవే మన జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తాయి. కాబట్టి చిన్న నిర్ణయాలని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. పెద్ద ప్రయాణాలు కూడా ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతాయి. ఏమంటారు? వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ రెడ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చంద్ర. రెయిన్బోతో జీవితం రంగులమయం.

సో ఇదండి ఇవాళ మన జెన్జీ. హలో రెయిన్బో తెలంగాణ, ఇంకా రెయిన్ జిమ్ హైదరాబాద్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ ఎఫ్ఎం రెయిన్బో 101.8 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో జీవితం రంగులమయ. స్టే ట్యూన్డ్. దీని తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 సాంగ్స్ వస్తాయి. దాని తర్వాత మనకి నయరంగ్ ఉంటుంది 9:30 నుంచి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో జీవితం రంగులమయం.